శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2020

2016 అక్టోబర్ నెల 6వ తేదీ మంగళవారం నిలయంల సమయం 5:58 దాటి 34 సెకండ్లుగా వస్తుంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్కు చేరాలని, మరికొంతమందికి ఉపాధి కల్పించేలా ఎదగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు తొలిసారిగా విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ మేళాను విజయవంతం చేయాలని ఆదేశించారు. 15వ తేదీ రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రాష్ట ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో నిన్న జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార ప్రాజెక్టులకు రాష్ట ముఖ్యమంత్రితో కలిసి ప్రారంభించిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. రాష్టంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 30,156 కోట్లతో పనులు ప్రారంభించామని వెల్లడించారు. ప్రధానమంత్రి రాష్టీయ బాల పురస్కార ఎంపికలను అర్హత గల నామినేషన్ల సమగ్ర పరిశీలన ద్వారానే చేపడతామని కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 2029 నాటికి అన్ని పాఠశాలలను 4-స్టార్ స్థాయికి తీసుకెళ్లాలని, కనీసం 1,000 స్కూళ్లను 5-స్టార్ స్థాయిలో అభివృద్ది చేయాలని అన్నారు. ఏజెన్సీ వెనుకబడిన ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో కొత్తగా రాజమహేంద్రవరం, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగర పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐజీ, డీఐజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరిస్తారని పేర్కొంది. రాష్టంలో ఆహార ఔషధ భద్రతను సమర్థంగా పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆహార భద్రతా ప్రమాణాల శాఖ, ఔషధ నియంత్రణ పరిపాలనా విభాగాలను ఒకే వ్యవస్థ కిందకు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. పట్టణ ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2025-26 సంవత్సరానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన రాష్ట్రాల కేటగిరీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబారాణి నిన్న ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు. తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో 15 గ్రామాలను హైకోర్టు ఆదేశాలతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, తుని పురపాలక సంఘాల్లో విలీనం నుంచి మినహాయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోల సమయం 6:03 దాటి 56 సెకండ్లుగా వస్తుంది. వందన భక్తి గీతాల కార్యక్రమం వింటారు.

0: స్టూడియోల సమయం 6:45. ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ FSS-1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే FSS-5కు శంకుస్థాపన చేయడంతో పాటు ఆధునీకరించిన స్లిప్వే-4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేనును ప్రారంభిస్తారు. కాగా గత రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: వీర్ జవానో కే ప్రతి సమ్మాన్ వ్యక్త కర్తా హూ జో తుఫాన్ ధూప్ ఆర్ హర్ పరిస్థితియో మే సముద్రీ సీమాఓ కీ సురక్షా మే లగే హువే హై. మే ఆప్కో ఆప్కే పరివారో కో భీ ఆభార్ వ్యక్త కర్తా హూ జో లగాతార్ ఆప్కా హౌసలా బులంద రఖతే హై, ఆప్కో హిమ్మత్ దేతే హై, ఆప్కో తాకత్ దేతే హై. ఆర్ సాథియో ఆప్ జాన్తే హై, జబ్ ఏక్ నౌ సైనిక్ సముద్ర మే దేశ్ కీ రక్షా కర్తా హై, తబ్ ఉస్కా పరివార్ ఘర్ పర్ దేశ్ కే లియే ఏక్ ఔర్ మోర్చా సంభాల్తా హై. ఆప్కీ సేవా ఔర్ ఆప్కే పరివార్ జనో కా త్యాగ్ దోనో హీ సచ్ముచ్ ఇస్ దేశ్ కీ బహుత్ బడీ పూంజీ హై.
0: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సెర్ప్ మెప్మా అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళా 2026ను మహిళా సాధికారత చాటేలా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రియల్ టైమ్ గవర్నెన్స్ RTGS-పై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో నాణ్యత పెంచడానికి వారి నైపుణ్యాల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 150,250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పనిచేస్తున్న సింగరేణి

0: కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వృద్ధులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలోకి ఎదగాలి. ప్రతి కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగాలనే ఆలోచనతో అన్ని విభాగాల్ని కలిసి ముందు చేసుకెళ్తున్న తరుణంలో ఈ పార్క్ నామకరణ కూడా స్వర్ణాంధ్ర పార్క్ అని చేయడం జరిగింది. 2,13,00,000 రూపాయలతోటి పార్క్ నిర్మాణం మనం చేయగలిగాం. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేశాం. సో చిన్న చిన్న డాన్స్ పర్ఫార్మెన్సెస్, డిబేటింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎలోక్యూషన్ పెంచడానికి వాళ్ళు కూడా చక్కగా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే సాగర్మాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత 3 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థల్లో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల రూపకల్పన రాజ్యాంగబద్దంగా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ప్రచారాలు తగదని మంత్రి పేర్కొంటూ,
3: 9వసారి ఇవాళ దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐ జరుగుతుంది. ఆనాడు ఎవరు ఎప్పుడు అభ్యంతరాలు చెప్పలేదే, అది ఒక ప్రక్రియ. రద్దయిన ఓటర్లు ఎవరన్నా, బదిలైన ఓటర్లు కానీ, మరణించిన ఓటర్లు కానీ, లేదా ఏదైనా డూప్లికేట్ ఓటర్లను కానీ తరలించే ప్రక్రియ ఎస్ఐఆర్లో భాగం. ఏ రకంగా పేర్లు తొలగించగలరు? ముసాయిదా పెట్టారు. ముసాయిదాలో ఎవరు డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, ఎవరు మరణించిన వాళ్ళు ఉన్నారో లిస్ట్ ఉంది. ఆ లిస్టు ముసాయిదా మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత క్లెయిమ్స్కి, అప్పీల్స్కి కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓట్లు తొలగించడానికి ఎవరికి హక్కు లేదనే విషయం తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
0: స్విట్జర్లాండ్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలెనా బుడ్లిగర్ ఆర్డియాడాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత మంత్రిని నిన్న

కలిసి ఇటీవల చేపట్టిన జపాన్ పర్యటన వివరాలను వారు వివరించారు. ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
5: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
6: ఏదో బాగానే ఉన్నాన్లే.
5: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
6: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
5: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
6: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
5: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
6: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
5: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
6: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
5: ఆఫ్ కోర్స్.
7: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
5: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.
8: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
9: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
8: కాసేపు ఉండొచ్చు కదా?
9: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
8: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
9: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
8: మీ తెలివి ముందు నాదేముందండి.
9: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
10: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.
11: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
12: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
11: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
13: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: స్టూడియోల సమయం 7:05 దాటి 2 సెకండ్లు కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. కృత్రిమ మేధస్సు పనిచేసే విధానాలు, లావాదేవీలు, నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్స్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో వ్యవస్థలను రూపొందించడానికి మన దేశానికి గొప్ప అవకాశం ఉందన్నారు. నేడు టెలికాం కనెక్టివిటీ నెట్వర్క్ ఒక డిజిటల్ హైవేగా మారిందని, డేటా అనేది ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారిందని, ఈ అంశాలన్నీ కలిసి కనెక్టివిటీ, కంప్యూట్, ట్రస్ట్ అనే కొత్త డిజిటల్ త్రయాన్ని ఏర్పరుస్తున్నాయని సింధియా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు, రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యకులు జాన్ మహమాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘనా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజక

నియోజకవర్గాలకు, అస్సాంలోని ఒక లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేవైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునః పరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్క్లో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథీ పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు

0: ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హ్యాపీ నైస్ డే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మీరైతే మన విద్యుత్ భారతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారనుకుంటున్నాను. ఈరోజు మీ సౌజన్య కూడా బోలెడని విషయాలు షేర్ చేసుకోవడానికి, మీకు నచ్చే సాంగ్స్ ప్లే చేయడానికి, అలాగే మంచి మంచి స్టోరీస్ చెప్పడానికి కూడా రెడీగా ఉంది అప్ టు 11 o'clock వరకు. మరి ఇప్పుడైతే స్టూడియోలో సమయం చూస్తే 7:21 దాటి 3 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో నేనైతే ఎప్పుడు స్టోరీ షేర్ చేస్తా కదా, మరి ఇవాళ స్టోరీ ఏంటి అంటే, ఒక చిన్న గ్రామంలో సముద్రం ఒడ్డున ఒక ముసలాయన ఉండేవాడు. రాత్రిపూట తుఫాను వచ్చిన, వర్షం పడినా రోజు రాత్రి లైట్ హౌస్ ఎక్కి ఆ దీపాన్ని వెలిగించేవాడు. ఒకరోజు ఒక యంగ్ కుర్రాడు ఆయన అడిగాడు, తాత నువ్వు రోజు ఈ ఒక్క చిన్న దీపం వెలిగిస్తే ఈ చీకటి అంతులేని సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద ఓడలకి నిజంగా ఉపయోగపడుతుందా అని. ఆ ముసలాయన నవ్వి, బాబు ఈ చిన్న వెలుగు సముద్రాన్ని తుడిచేయలేదు, నిజమే, కానీ దారి తప్పిన ఏ ఒక్క ఓడకైనా నువ్వు ఒంటరివి కావు, తీరం ఇక్కడే ఉంది అనే నమ్మకాన్ని ఇస్తుంది. ఆ నమ్మకమే దాన్ని ఒడ్డుకు చేరుస్తుంది అన్నాడు. సో దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, మన జీవితంలో కూడా అంతే. మన చుట్టూ ఉన్న సమస్యలు చాలా పెద్దవిగా అనిపించవచ్చు, కానీ మనలో ఉన్న ఆశ అనే చిన్న వెలుగును ఆరిపోకుండా చూసుకుంటే చాలు, ఎలాంటి పెద్ద తుఫానైనా దాటేయచ్చు. అందుకే ఈరోజే మనలోని ఆ నమ్మకాన్ని వెలిగిద్దాం. ఏమంటారు? ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, చాలా డే స్పెషల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి స్టూడియోలో సమయం చూస్తే 7:28 దాటి 52 సెకండ్లు కావస్తుంది. మనం కాఫీ టైంలో నేనైతే స్టోరీ షేర్ చేసేసా కదా, మరి ఇంకా డే స్పెషల్స్ గురించి మాట్లాడుకుందాము. మరి ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వరల్డ్ సెరెబ్రల్ పాల్సీ డే గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఈ సెరెబ్రల్ పాల్సీ అంటే? చాలామంది మళ్ళీ అనుకుంటారు సెరెబ్రల్ పాల్సీ అంటే ఏదో వ్యాధని, సోకుతుందని, తగ్గదని. నోను, లెట్ మీ క్లియర్ దిస్ మైండ్ సెట్. పాప లేదా బాబు పుట్టక ముందు కానీ, పుట్టే సమయంలో కానీ, లేదా పుట్టిన కొద్ది రోజుల్లో కానీ బ్రెయిన్ మైల్డ్గా డామేజ్ అవ్వడం వల్ల వచ్చే ఒక స్థితి అన్నమాట. దీనివల్ల వాళ్ళ మైండ్ బ్రెయిన్ పంపే సిగ్నల్స్ని శరీరం సరిగ్గా క్యాచ్ చేయలేదు. దాంతో నడవటం, మాట్లాడడం, చేతులు తిప్పడం లేదా బ్యాలెన్స్ చేయడం వాళ్ళకి కష్టమవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే, మన వైఫై సిగ్నల్స్ కొంచెం స్లో అయితే ఫోన్ ఎలా రెస్పాండ్ అవుతుందో వాళ్ళ బ్రెయిన్ అండ్ బాడీ కనెక్షన్లో ఒక చిన్న డిలే అంతే. బట్ దే ఆర్ సూపర్ ఇన్క్రెడిబుల్ పర్సన్స్ అన్నమాట. మరి

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఏడు రంగులు మన అంటూ 18 పేజెస్ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:35 దాటి 30 సెకండ్లుగా వస్తుంది మనమునం కాఫీ టైంలో. మరి ఈ కాఫీ టైంలో వరల్డ్ సెరెబ్రల్ పాలసీ డే గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. మరి స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ప్రపంచమంతటా దాదాపు 1.7 కోట్లకు పైగా జనాలు ఈ సెరెబ్రల్ పాలసీతో జీవిస్తున్నారన్నమాట. మరి వాళ్ళందరి కోసం ఈ ఒక్కరోజే ఎందుకు అంటే కనుక జనాల్లో ఉన్న మూఢనమ్మకాలు అపోహలు తుడిచేయడానికి, వాళ్ళని సమాజంలో మనతో సమానంగా కలుపుకోవడానికి. జాలి చూపించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కావాల్సింది మన సమానమైన అవకాశం, ప్రేమ, ప్రోత్సాహం. పబ్లిక్ ప్లేసెస్, స్కూల్స్, బస్సెస్, థియేటర్స్లో వాళ్లకు తగ్గట్టు వీల్ చైర్స్, ర్యాంప్స్, ఫ్లెక్సిబిలిటీ సౌకర్యాలు కల్పించాలని గొంతెత్తడానికి ఈ డే అనేది అవగాహన చేశారన్నమాట. మరి ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యభారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. నేనైతే వరల్డ్ సెరబ్రల్ పాలసీ డే గురించి అయితే మాట్లాడుతూ ఉన్నా కదా, మళ్ళీ చాలామంది చిన్న కష్టం వస్తేనే అయ్యో నా జీవితం ఇంతేనా అని డిప్రెస్ అయిపోతూ ఉంటాం కదా. బట్ ఈ సిపి ఉన్న పిల్లలను పెద్దలను ఒక్కసారి చూడండి. ఆర్ట్, పెయింటింగ్, స్పోర్ట్స్, కోడింగ్, మ్యూజిక్, రైటింగ్, అసలు ఒక్కటేంటండి, ప్రతి రంగాన్ని వాళ్ళు షేక్ చేస్తున్నారు. కాళ్ళతోనే పెయింటింగ్స్ వేసే ఆర్టిస్టులు ఉన్నారు, వీల్ చైర్లోనే పారా ఒలింపిక్స్లో మెడల్స్ కొట్టే ఛాంపియన్లు ఉన్నారు. వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది డిజేబిలిటీ అనేది శరీరంలో లేదు, మనం చూసే చూపులో ఉందేమో అని. మరి మనమేం చేయాలి అంటే గనక ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత చెప్తాను. స్టే ట్యూన్ టు విద్వార్త ఎఫ్ఎం 101.3.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు.

0: లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
0: కానీ అక్క కాఫీ టైం మాత్రం మనందరిది.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా.
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే హరిచరణ్ పాడిన లవ్ స్టోరీ మూవ్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా ఏంటి అంటే గనక, ఈ వరల్డ్ సెరెబ్రల్ పాలసీ డే రోజున మనం చేయాల్సిన 2 సింపుల్ రూల్స్ ఏంటి అంటే గనక, రోడ్డు మీద కానీ బస్సులో చూసినప్పుడు అలా వింతగా చూడకండి, ఒక స్వీట్ స్మైల్ ఇవ్వండి. అది వాళ్లకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే ఆఫీస్లో సొసైటీలో వాళ్ళకి టాలెంట్ ఉంటే వెనకాడకుండా అవకాశం ఇవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూపిస్తారు. ఏమీ లేదు అనుకున్న వాళ్ళ దగ్గరే చాలా ఉంటుంది. జీవితం అనేది అందరికీ ఒకేలా ఉండదు కదా. కొందరికి రన్వే స్మూత్గా ఉంటాయి, కొందరికి అడుగడుగున స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, కానీ ప్రయాణం అందరిది ఒకటే, దట్ ఈస్ హ్యాపీనెస్ అదనమాట. సో ఇలాంటి చిన్న చిన్న సింపుల్ రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళని ఇంకొంచెం హ్యాపీగా ఉంచుతాం. ఏమంటారు మరి, ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 7:52 దాటి 53 నిమిషాలు కావస్తుంది. మరి ఈనాటి కాఫీ టైంకి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, జానుమూ నుంచి ప్రదీప్ కుమార్ పాడిన పాట. స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విశాఖపట్నంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా

రంగాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31 వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్సు మేళా 2026ను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. స్విట్జర్లాండ్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలేనాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బొర్రంపాలెంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తికరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల రూపకల్పన రాజ్యాంగబద్దంగా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు సేవా సేతు అభియాన్ క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్ఈ కె వెంకటేశ్వర్లు తెలిపారు. సౌర విద్యుత్పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఇందుకు సంబంధించిన అన్ని సేవలను ఒకేచోట అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి ఈ అవార్డును అందుకున్నారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా లక్నవ్లోని ఎకానా స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు భారత్ వెస్టిండీస్ తొలి T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నారి నారి నడు మురారి నుంచి యాసి నిజర్ పాడిన పాట అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:08 అయింది. మనం ఇంటర్పేయం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈరోజు మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఒక సాలిడ్ సూపర్ హిట్ థాట్ గురించి మాట్లాడుకుందాం. ప్రపంచ సిద్ధ రచయిత, గ్రేట్ హ్యూమరిస్ట్ మార్క్ ట్వైన్ చెప్పిన ఒక మైండ్ బ్లోయింగ్ కోట్ అనమాట. అదేంటిదంటే, మీరు నిజం చెప్తే ఏది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అసలు ఈ ఒక్క మాట వెనుక ఎంత ఫిలాసఫీ ఉందో, మన డైలీ లైఫ్కి ఇది ఎలా కనెక్ట్ అవుతుందో మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 8:14 దాటి 35 సెకండ్లు కావస్తుంది. మనవనం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మీరైతే అర్మన్ మాలిక్ పాడిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మన మార్క్ గారు చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా, ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక చిన్న అబద్ధం చెప్పామంటే చాలు, మనం వెంటనే ఒక పెద్ద సినిమాకి సీక్రెట్ డైరెక్టర్ అయిపోతాం. ఎలా అంటారా, మొదటి సీన్ ఒక చిన్న అబద్ధం, రెండో సీన్ ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో 2 అబద్ధాలు, ఇంకా ఫైనల్ క్లైమాక్స్ ఎవరికి ఏ వర్షన్ చెప్పాం, ఏ రోజు ఏం మాట్లాడాం, ఫ్రెండ్కి ఏం చెప్పాం, ఇంట్లో ఏం కవర్ చేసాం, ఇవన్నీ గుర్తు పెట్టుకోవడానికి మన బ్రెయిన్లో పెద్ద డేటా సెంటరే రన్ చేయాల్సి వస్తుంది. ఒక అబద్ధాన్ని దాచడానికి మనం రోజు మన మైండ్లో ఎంత హార్డ్ డిస్క్ స్పేస్ వేస్ట్ చేస్తున్నామో తెలుసా అండి. ఇది లైఫ్లో అనవసరమైన భారం. సో

అబద్ధం చెప్తే అంత భారంగా ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు సీన్ కట్ చేస్తే నిజం చెప్తే ఎలా ఉంటుందో ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత చెప్తాను. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీ అజయ్ సౌజన్య. మీరైతే హరిచరణ్ పాడిన తొలి పరిచయం అంటూ గుణ 369 నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:20 దాటి 42 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే మన మార్క్ గారు చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా. ఇందాక చెప్పా కదా అబద్ధం చెప్పే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, మరి నిజం చెప్పే మనుషుల లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా అండి? చాలా కూల్, చాలా పీస్ఫుల్. ఎందుకు అంటారా, నిజానికి ఒక్కటే వర్షన్ ఉంటుంది. మీరు ఇవాళ అడిగినా 10 ఏళ్ల తర్వాత అడిగినా నిజం మారదు కదా. సో నిజం చెప్పేవాడికి అయ్యో నేను దొరికిపోతానేమో అనే భయం ఉండదు. ఎలాంటి బ్యాక్ కవర్ స్క్రిప్ట్లు మైండ్లో ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మార్క్ గారు కూడా సరిగ్గా ఇదే పాయింట్ని పట్టేశారు. నిజం చెప్తే బ్రెయిన్కి ఏ ఎక్స్ట్రా లోడ్ ఉండదు, బ్రెయిన్ కూడా రిఫ్రెష్ అయిపోతుంది. సో నిజం చెప్తారా అబద్ధం చెప్తారా అనేది మీ చాయిస్. ఇంకా మరి ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసుకుంటున్నారు విద్యుభారతి 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, తొలి ప్రేమ మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక శ్రేయ ఘోషల్ పాడగా వేసేస్తామని మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:32 దాటి 30 సెకండ్లు కావస్తుంది. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. నేనైతే మన మార్క్ ట్వైన్ గారు చెప్పిన కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నా కదా, మన వివిధ భారతి వినే పిల్లలకి పెద్దలకి అందరికీ ఒక చిన్న మాట, నిజాయితీ అనేది ఒక సూపర్ పవర్. కొన్నిసార్లు నిజం చెప్పడం వల్ల ఇన్స్టెంట్గా కొంచెం ప్రాబ్లం రావచ్చు, ఎదుటివారికి కాస్త కోపం రావచ్చు, కానీ లాంగ్ రన్లో వాళ్ళు మీతో వీడు ఏం చెప్పినా నిజమే చెప్తాడురా అని బలంగా నమ్ముతారు. ఆ నమ్మకమే మనకిచ్చే బిగ్గెస్ట్ రెస్పెక్ట్. అదే అబద్ధాలతో అల్లిన సంబంధాలు ఎలా ఉంటాయో తెలుసా? డూప్లికేట్ గ్లాస్ లాంటివి, చిన్న దెబ్బ తగిలినా పగిలిపోతాయి. సో నిజానికి అబద్ధానికి అంత తేడా ఉంటుందన్నమాట. ఇంకా మరి ఈ నిజం అబద్ధం గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే ఆరెంజ్ మూవ్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక విజయప్రకాష్ దేవన్ అండ్ డాక్టర్ బున్నె పాడగా, హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, రామజోగి శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 8:43 దాటి 43 సెకండ్లుగా వస్తుంది. మన వినం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మన మార్క్ ట్వైన్ చెప్పిన కొటేషన్ అయితే మాట్లాడుతున్నాం కదా. సో మన లైఫ్లో ఒక బ్యూటిఫుల్ రోడ్ ట్రిప్ లాగా ఉంటుంది. మన లైఫ్ అయితే మాత్రం ప్రశాంతంగా ప్రయాణం చేయాలంటే మన లగేజ్ చాలా లైట్గా ఉండాలి. ఈ అబద్ధాలు, కవరింగ్లు, ఇంకా ఏమంటారు కల్పిత కథలు, ఇలాంటి బరువుల్ని నెత్తిన మోస్తూ ప్రయాణం చేస్తే మాత్రం ఆ జర్నీని అస్సలే ఎంజాయ్ చేయలేం. కాబట్టి హ్యాపీగా ఉండాలి అంటే మాత్రం సింపుల్ ఫార్ములా ఫాలో అవ్వాల్సింది. ఏంటంటారా, ఫస్ట్ థింగ్ నిజం మాట్లాడాలి, సెకండ్ థింగ్ మైండ్ని ఫ్రీగా ఉంచాలి, థర్డ్ థింగ్ టెన్షన్స్ అన్నిటికీ బై బై చెప్పేయాలి. కల్తీ లేని నిజం, కంటి నిండా నిద్ర, ఇది ఇవాళ మన ట్యాగ్ లైన్. ఎలా ఉంది? ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, శ్వేతమోహన్ పడిన రంగ్దే మోహన్ నుంచి. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మనమైతే స్టూడియోలో సమయం చూస్తే 8:49 దాటి 49 సెకండ్ కావస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మన మార్క్ ట్వైన్ చెప్పిన మైండ్ బ్లోయింగ్ కొటేషన్ అయితే వింటూ ఉన్నాం కదా, మీరు నిజం చెప్తే ఏది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అనే కొటేషన్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. మన మైండ్ ఎప్పుడు నిజం చెప్పడానికే డిజైన్ అయి ఉందండి. సైంటిఫిక్గా చూస్తే మనం నిజం చెప్పినప్పుడు బ్రెయిన్కి ఏ కష్టమూ ఉండదు, కానీ ఒక చిన్న అబద్ధం చెప్పగానే బ్రెయిన్లోని మన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఓవర్ టైం డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటారా, నేను ఇతనికి ఏ అబద్ధం చెప్తున్నాను, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడైనా దొరికిపోతాయన్నాయా, ఇంకా ముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్తున్న దానికి లింక్ కుదిరిందా,

మైండ్లో మనం తెగ స్ట్రెస్ అయిపోతూ ఉంటాం అనమాట అబద్ధం చెప్పినప్పుడు. అంటే మనకు తెలియకుండానే మన బాడీలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలైపోతుందనమాట. అంటే అబద్ధం చెప్పడం వల్ల మన మానసిక ప్రశాంతత మాత్రమే కాదు, మన ఫిజికల్ హెల్త్ కూడా మెల్లగా డ్యామేజ్ అవుతుంది. నిజం చెప్తే ఏమవుతుంది? డిటాక్స్ అయిపోయినట్టే కదా. సో ఏదైనా నిజానికి అబద్ధానికి అంత తేడా ఉందన్నమాట. చెప్పాలంటే ఈ రోజుల్లో ఫ్రెండ్షిప్స్ లేదా రిలేషన్షిప్స్ త్వరగా పాడైపోతున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా అండి? ఈ కవరింగ్స్ వల్లే. ఎదుటివారు ఏమనుకుంటారు అని ఒక చిన్న అబద్ధం చెప్తాం, ఆ తర్వాత దాన్ని దాచడానికి ఇంకో అబద్ధం. మార్క్ ట్వైన్ చెప్పినట్టు మీరు ఫిల్టర్ లేని నిజం మాట్లాడడం మొదలు పెడితే స్టార్టింగ్లో చిన్న చిన్న క్లాషెస్ రావచ్చు. ఎవరికైనా అది సహజం కదా, నిజం చెప్పినప్పుడు ఖచ్చితంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అదే రోజు రోజు మీ పర్సనాలిటీ చూసి అందరూ ఒకటి ఫిక్స్ అయిపోతారు. వీడు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకోటి మాట్లాడరా, వీడు ఏదైనా కొండ బద్దలు కొట్టినట్టు నిజం చెప్తాడు అని చెప్తారు. సో మనం ఎలా ఉన్నాము అనేది మన మాట తీరు మీదే ఆధారపడి ఉంటుంది. మనం నిజం చెప్తే ఖచ్చితంగా మనల్ని నమ్ముతారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి FM 101.3.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అంత బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, జనతా గారేజ్ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక రఘు దీక్షిత్ పాడగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, రామజోగి శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. స్టూడియోలో సమయం చూస్తే 8:57 దాటి 50 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మన మార్క్ ట్వైన్ గారు చెప్పిన మాట గురించి అయితే మాట్లాడుతున్నాం కదా. ఒక లైవ్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే, ఒక అసైన్మెంట్ లేదా ప్రాజెక్ట్ డెడ్ లైన్ మిస్ అయ్యారనుకోండి, ఏం చెప్తాం? అబద్ధం ఎలా చెప్తాం? సార్, మా ఇంట్లో కరెంటు పోయింది, ల్యాప్టాప్ క్రాష్ అయిపోయింది అని అబద్ధం చెప్పారు. ఇంకా ఆ రోజంతా బాస్ లేదా ప్రొఫెసర్ ఏ క్షణంలో ల్యాప్టాప్ చెక్ చేస్తారో అని, ఎక్కడ దొరికిపోతామో అని గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉండే. అదే నిజం చెప్పారనుకోండి, లైక్ సార్ నేను టైం ప్లాన్ చేయడంలో పొరపాటు చేశాను, అందుకే పూర్తి కాలేదు, రేపు మార్నింగ్ కల్లా సబ్మిట్ చేస్తాను అని నిజం చెప్పారనుకోండి, అక్కడితో ప్రెషర్ అయిపోయింది, మీరు బ్రెయిన్ ఫ్రీగా వర్క్ స్టార్ట్ చేయొచ్చు. చూసారా, నిజం చెప్పడం వల్ల క్షణకాలం చిన్న తిట్లు తిన్నా పర్లేదు, ఆ తర్వాత వచ్చే ప్రశాంతత నెక్స్ట్ లెవెల్ కదా. సో అబద్ధం అనేది ఒక టెంపరీ క్రెడిట్ కార్డ్ లాంటిదండి, ఆ క్షణానికి ఎంజాయ్ చేయొచ్చు కానీ తర్వాత భారీ వడ్డీతో బిల్లు కట్టాల్సి వస్తుంది. అది నిజం అనేది క్యాష్ ఆన్ డెలివరీ లాంటిది, అప్పటికప్పుడు సెటిల్, ఏ బాకీ ఉండదు. అందుకే మైండ్ స్పేస్ని అన్వాంటెడ్ అబద్ధాల స్క్రిప్ట్లతో నింపేయకండి, హ్యాపీగా బోల్డ్గా హానెస్టీగా బతకండి. అదనమాట. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 8:59 దాటి 7 సెకండ్లకు వస్తుంది. ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడకి బాబాయ్ చెప్పేస్తూ మీకోసం న్యూస్ హెడ్లైన్స్ స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విశాఖపట్నంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31 వరకు

నిర్వహించనున్న నేషనల్ సరస్సు మేళా 2026ను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె

కీలక ఆదేశాలు జారీ చేశారు. 2029 నాటికి అన్ని పాఠశాలలను 4-స్టార్ స్థాయికి తీసుకువెళ్లాలని, కనీసం 1000 స్కూళ్లను 5-స్టార్ స్థాయిలో అభివృద్ది చేయాలని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా రాజమహేంద్రవరం, గుంటూరు, కర్నూలు, తిరుపతి నగర పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐజీ, డీఐజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరిస్తారని పేర్కొంది. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న అందజేశారు. గత 3 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థల్లో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించినట్లు వెల్లడించారు. ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మంత్రి నారా లోకేష్ ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటివరకు ఏషియన్ గేమ్స్లో 4 స్వర్ణాలతో సహా 6 పతకాలు సాధించిన జ్యోతి సురేఖను మంత్రి నారా లోకేష్ అభినందించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా లక్నౌలోని ఎకానా స్టేడియంలో ఈరోజు భారత్ వెస్టిండీస్ తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, చీలాసా మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంట కనుక, చెన్మయ శ్రీపద పాడగా ప్రశాంత్ ఆర్విహారి మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీ సాయి కిరణ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:08 దాటి 18 సెకండ్లుగా వస్తుంది. మనమున్నాం జోరుగోషారగాలో. మరి ఈ రోజు మన జోరుగోషారగాలో ఒక ఇంట్రెస్టింగ్, కొంచెం ఎమోషనల్ అండ్ చాలా ప్రాక్టికల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి అతి ప్రేమ. అతి ప్రేమ వినడానికి ఎంత బాగుందో కదూ, కానీ ఆలోచిస్తే అదే ఒక స్వీట్ పాయిజన్. మరి దీని గురించి చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.9. మీ ఆజే సౌజన్య. మీరు ద బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, అలా మొదలైంది నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక కళ్యాణ్ మాలిక్ పాడగా నిత్య మీరన్ కూడా, అలాగే అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:13 దాటి 52 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం జోరుగా ఉషర్గాలో. ఈ జోరుగా ఉషర్గాలో నేనైతే ఒక టాపిక్ అయితే మాట్లాడుతాను చెప్పా కదా, అదే అతి ప్రేమ గురించి. మన జీవితంలో దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, అవునంటారా కాదంటారా? పాలలో పంచదార ఎక్కువైతే ఏం చేస్తాం చెప్పండి, తాగలేం కదా. కూరలో ఉప్పు ఎక్కువైతే తినలేం. మరి ప్రేమలో కూడా అతి ఎక్కువైతే అక్కడే వస్తుంది అసలైన చిక్కు. అసలు ఈ అతి ప్రేమ అంటే ఏంటి అనుకుంటున్నారా? దీని గురించి క్లియర్గా చెప్తాను. ఎవరినైనా ప్రాణంగా ప్రేమించడం తప్పు కదండి, కానీ నువ్వు నా మాట మాత్రమే వినాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్ళాలి, నాతో తప్ప ఇంకెవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు అని కండిషన్స్ పెట్టడం మొదలు పెడితే అది ప్రేమ కాదండి, అది బాండింగ్ పేరుతో వేసే ఒక కంచె. అది ఏ రిలేషన్ అయినా, ఒక ఫాదర్ సన్ రిలేషన్ అవ్వచ్చు, ఒక ఫాదర్ డాటర్ రిలేషన్ అవ్వచ్చు, ఒక హస్బెండ్ వైఫ్ ఉండొచ్చు, ఏదైనా ఏ రిలేషన్లో ఏ ప్రేమలో అయినా అత అనేది ఉండకూడదు అనమాట. ఇంకా దీని గురించి చాలా విషయాలు మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, తులసి మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక వేణు అండ్ సునీత పాడగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:20 దాటి 18 సెకండ్లు కావస్తుంది. మనం జోరుగా హుషారు గారు, మరి నేనైతే అతి ప్రేమ గురించి మాట్లాడుతున్నాను కదా. మరి ఇంకా ఏంటి అంటే, బాగా ఆకలిస్తుంది అనుకోండి, ఒక ముద్ద తినిపిస్తే ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. అదే నన్ను ప్రేమిస్తున్నావుగా, ఇంకో 5 ముద్దలు తిను అని బలవంతంగా ఒకేసారి 5 ముద్దలు మింగకుండా నోట్లో పెడితే ఎలా ఉంటుంది? ఊపిరాడదు కదా. అతి ప్రేమ కూడా సరిగ్గా అలాంటిదండి. అది ఎదుటివారి స్వేచ్ఛను, వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సో అంత ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట అతి ప్రేమ. మరి ప్రేమకి అతి ప్రేమకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎవడ మూవీ నుంచి, మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తీక్ అండ్ శ్రేయ ఘోషల్ పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:27 అయిపోయింది. మనం ఉన్నాం జోరుగా షారుగాలో. నేనైతే అతి ప్రేమ గురించి మాట్లాడుతున్నా కదా, ఈ ప్రేమకి అతి ప్రేమకి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక నిజమైన ప్రేమ ఎదురు వ్యక్తిని గౌరవిస్తుంది, నమ్మకాన్ని ఇస్తుంది, వాళ్ళ కలలకి రెక్కలు తొడుగుతుంది. అతి ప్రేమ ఏం చేస్తుంది? అనుమానాన్ని పెంచుతుంది, భయాన్ని కలిగిస్తుంది. నువ్వు నన్ను వదిలేస్తావేమో అంటే ఇన్సెక్యూరిటీతో ఎదుటివారి రెక్కలను నరికేస్తుందన్నమాట. చాలామంది అనుకుంటారు నేను నిన్ను అంతగా కేర్ తీసుకుంటున్నాను కాబట్టి అలా అంటున్నావని, కానీ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కేర్ తీసుకోవడం వేరు, ఎదుటివారి లైఫ్ని కంట్రోల్ చేయడం వేరు. ఒక పిట్టను పంజరంలో పెట్టి బంగారు గిన్నెలో పండ్లు పెట్టినా దానికి కావాల్సింది ఏంటి చెప్పండి? అల్టిమేట్గా దానికి కావాల్సింది ఆకాశంలో ఎగిరే స్వేచ్ఛే, కానీ పంజరం కాదు కదా. సో ఈ అతి ప్రేమ వల్ల చాలా నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి, రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటూ ఉంటాయి. మరి ఇంకా దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, అరవింద్ సమేత వీర రాఘవ నుంచి అర్మన్ మాలిక్ పాడగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:34 దాటి 17 సెకండ్లు కావస్తుంది. మనం జోరుగోషాలు, మరి ఈ జోరుగోషాలు మనమైతే అతి ప్రేమ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ అతి ప్రేమ వల్ల రిలేషన్షిప్స్ కూడా దెబ్బతింటాయని చెప్పా కదా. ఎప్పుడైతే ఒక రిలేషన్షిప్లో అతి ప్రేమ వస్తుందో అక్కడ స్పేస్ అనేది మాయమైపోతుంది. ప్రతి దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాలకి గొడవలు, పదే పదే క్లారిటీలు, ఇలా ఇచ్చుకోవడం తీసుకోవడం, ఇలా వీటన్నిటి వల్ల చివరికి ప్రేమ పోయి అక్కడ ఏం మొదలవుతుందంటే ఆధిపత్యం మాత్రమే మిగులుతుందన్నమాట. అంటే రోజులు గడిచే కొద్దీ ఆ బంధం ఒక విసుగులా, ఒక భారంగా మారిపోతుంది. సో రిలేషన్షిప్స్ కూడా అంతలా పాడైపోతాయి అన్నమాట. అంతేకాదు, చాలా అతి ప్రేమ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలు ఏంటో మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్యుభారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు విత్ భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మరి మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, దేవదాస్ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక యాజ్ ఎ నిజార్ అండ్ అనురాగ్ కులకర్ణి పాడగా మన శర్మ మ్యూజిక్.

కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారామరాజు గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:41 దాటి 20 సెకండ్లుగా వస్తుంది. మనవనం జోరుగా వచ్చారు గలం. నేనైతే అతి ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నా కదా, మరి ఈ అతి ప్రేమ వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని చెప్పాను. మరి అవి ఏంటి అంటే, అతిగా ప్రేమించే వ్యక్తి లేదా ప్రేమించబడే వ్యక్తి ఇద్దరిలో ఒకరు తమ కలలను, ఆశయాలను, ఇష్టాలను వదిలేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకరిది ఇంకొకరి మీద రుద్దుతారు కదా, అందువల్ల అనమాట. ఇంకేమవుతుందంటే మెంటల్ స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటారా, ప్రతి చిన్నదానికి భయపడడం, అవతల వారి మూడ ఎలా ఉందో అని ఆలోచించడంతో రోజంతా నరకంలా మారిపోతుంది. అలాగే బంధం కూడా శాశ్వతంగా తెగిపోవడానికి రెడీ అవుతుంది. ఎందుకు, రబ్బర్ బ్యాండ్ని ఎంత సాగదీయాలో అంతే సాగదీయాలి. అతిగా సాగదీస్తే ఏమవుతుంది, అది తెగిపోతుంది. సో అతి ప్రేమ కూడా అంతే అనమాట. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఉంది, అవి మీతో షేర్ చేస్తాను ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్ విత్ భారత్ FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యు భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే నువ్వే నువ్వే నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, శంకర్ మహాదేవన్ అండ్ కోరస్ పాడగా సిరివెన్నెల సీతారాం జోసి గారి లిరిక్స్ అందించిన ఈ సాంగ్. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 9:48 దాటి 58 సెకండ్లుగా వస్తుంది. మనమునం జోరుగోషార్గలం. నేనైతే మాట్లాడుతున్నా కదా అతి ప్రేమ గురించి, దానికి సొల్యూషన్ చెప్తా అన్నా కదా. మరి ఏంటి ఆ సొల్యూషన్ అంటే కనుక మీకు కనుక ఇన్సెక్యూరిటీగా అనిపిస్తే, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది గొడవ పడకుండా కూర్చుని ప్రశాంతంగా మాట్లాడాలి. నాకు నిన్ను కోల్పోతానేమో అని భయంగా ఉంది అని నిజాయితీగా చెప్పండి. అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. అలాగే ఎదుటివారిని ఎంత ప్రేమిస్తున్నారో మిమ్మల్ని మీరు కూడా అంతే ప్రేమించుకోవాలి. మీ జీవితానికి ఒక లక్ష్యం, కొన్ని హాబీలు, కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉండాలని. మనం ప్రపంచం ఒకే ఒక వ్యక్తి చుట్టూనే తిరగకుండా ఉండకూడదు. మన ప్రపంచం అందరి చుట్టూ తిరుగుతూ ఉండాలి. అండ్ లాస్ట్, నమ్మకం లేని చోట ఎంత ప్రేమ ఉన్నా దండగేనండి. అందుకే ఒకరినొకరు నమ్మాలి, గౌరవించాలి. ఈ రెండు జరిగితేనే అక్కడ బంధం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, ఏ రిలేషన్ అయినా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్ టు విద్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నువ్వు వస్తావని మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే గనక రాజేష్ అండ్ సుజాత పాడగా పోతుల రవికిరణ్ లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 9:54 దాటి 7 సెకండ్లు కావస్తుంది. మనోనం జోరుగోషరగాలు. నేనైతే అతి ప్రేమ గురించి మాట్లాడుతున్నా కదా. ప్రేమించడం అంటే ఒకరి జీవితంలో ఇంకొకరు జీవించడం కాదు ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి పక్కపక్కనే నడవడం. మీ పార్ట్నర్కి లేదా మీ ప్రాణ స్నేహితుడికి లేదా మీ పేరెంట్స్కి కొంచెం మీ టైం ఇవ్వండి. వాళ్ళ నిర్ణయాలను, వాళ్ళ వ్యక్తిగత స్పేస్ని గౌరవించండి. చేతిలో ఇసుకుని ఎంత గట్టిగా పట్టుకుంటే అది అంత వేగంగా జారిపోతుంది. అదే గుప్పెడు విప్పి ఉంచితే అది మన చేతిలోనే ఉంటుంది. ప్రేమ కూడా సరిగ్గా అంతే అనమాట. ఈ అతి ప్రేమ అని చెప్పగానే నాకైతే ఒక మూవీ గుర్తొస్తుంది, అదే బొమ్మరీలో. బొమ్మరీల్లో చూసారా, సిద్ధార్థని ప్రకాష్ రాజ్ అలా పట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. చివరి క్లైమాక్స్లో తన చేయిని వదిలేస్తారు. అప్పుడు హ్యాపీగా తన జనీలియాతో హ్యాపీగా ఉంటాడు కదా. సో అలా అనమాట. నేను చెప్పేది ఏంటంటే, మన ప్రేమతో ఎదుటివారిని హాయినివ్వాలి కానీ భయాన్ని కాదు. స్వేచ్ఛనివ్వాలి కానీ గొలుసులు వేయకండి. ప్రేమించండి కానీ ఆ ప్రేమలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని తుడిచేసే అంత అతి ప్రేమ మాత్రం చేయకండి. చివరిగా ఒక్క మాట, చినుకు పడితే నేల పులకరిస్తుంది, అదే తుఫాను వస్తే కొట్టుకుపోతుంది. మన ప్రేమ కూడా సంతోషాన్నిచ్చే చినుకులా ఉండాలి కానీ ఎదుటివారి జీవితాన్ని ముంచేసే తుఫాన్లా అస్సలు మారకూడదు అనమాట. సో ప్రేమిద్దాం హద్దుల్లో, జీవిద్దాం స్వేచ్ఛగా. ఎలా ఉంది మన ఫైనల్ టచ్? సరే, ఇలా మాట్లాడుతూ ఉంటే స్టూడియోలో టైం కూడా అలా అయిపోతుంది. మరి ఎందుకంటే స్టూడియోలో సమయం 9:55 దాటి 42 సెకండ్లు కావస్తుంది. ఈనాటి జోరుగా హుషారుగాకి బాయ్ బాయ్ చెప్పేస్తూ మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విశాఖపట్నంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళా 2026ను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. స్విట్జర్లాండ్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలేనాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బొర్రంపాలెంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

8వ తేదీ వరకు సేవా సేతు అభియాన్ క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్సీ కె వెంకటేశ్వర్లు తెలిపారు. సౌర విద్యుత్పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఇందుకు సంబంధించిన అన్ని సేవలను ఒకేచోట అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి ఈ అవార్డును అందుకున్నారు. రాష్టంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా లక్నౌలోని ఎకానా స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు భారత్ వెస్టిండీస్ తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుభారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా మహానటి నుంచి. మరి ఇది ఎవరు పాడారంట కనుక, చార్లతమ్ అని పాడగా మికీ జమేర్ మ్యూజిక్ కంపోజర్గా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:08 దాటి 23 సెకండ్లు కావస్తుంది. మనం వెంటపోయాం హరివిల్లోకి. మరి ఈ హరివిల్లో మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను లేట్ చేయకుండా. మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఒక రూమ్లో 4 మూలలు ఉన్నాయి. ప్రతి మూలలో ఒక పిల్లి కూర్చుంది. ప్రతి పిల్లి ఎదురుగా ఇంకో 3 పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రతి పిల్లి తోక మీద పిల్లి కూర్చుంది. మొత్తం రూమ్లో ఎన్ని పిల్లులు ఉన్నాయి? అన్ని పిల్లలకి వినపడింది కదా. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తాను. ఒక రూమ్లో 4 మూలలు ఉన్నాయి. ప్రతి మూలలో ఒక పిల్లి కూర్చుంది. ప్రతి పిల్లి ఎదురుగా ఇంకో 3 పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రతి పిల్లి తోక మీద పిల్లి కూర్చుంది. మొత్తం రూమ్లో ఎన్ని పిల్లులు ఉన్నాయి? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866244888 అయితే మెసేజ్ చేసేయండి. అలాగే మార్నింగ్ నుంచి నాకైతే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. వేటపాలెం రామ్నగర్ బాపట్ల నుంచి బోడి బాలసుబ్రహ్మణ్యం గారు 100లో మంచి పాటలు వినిపించారు అంటూ థ్యాంక్ యూ అండి. అలాగే గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ మధుసూదన్ రెడ్డి పాపనేపాలెం నుంచి అయితే మెసేజ్ చేశారు. ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా అంటూ పంపించారు. అలాగే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ సౌజీ బాగున్నారంటూ విజయలక్ష్మి పెడకొండ నుంచి హరివిల్లుకు స్వాగతం అంటూ మెసేజ్ చేశారు. ఇంకా చాలా విషయాలు, మరి ఆన్సర్స్ కూడా పెడుతూ ఉండండి. ఓ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మళ్ళీ మీ ఆన్సర్స్ చదివేస్తాను. స్టే ట్యూన్ టు విద్యుభారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్దది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: బాగుందిగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, నువ్వు నేను ప్రేమ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక ఏ రహమాన్ పాడగా వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:25 దాటి 15 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం హార్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక రూమ్లో 4 మూలలు ఉన్నాయి, ప్రతి మూలలో ఒక పిల్లి కూర్చుంది, ప్రతి పిల్లి ఎదురుగా ఇంకో 3 పిల్లలు కనిపిస్తున్నాయి, అలాగే ప్రతి పిల్లి తోక మీద పిల్లి కూర్చుంది, మొత్తం రూమ్లో ఎన్ని పిల్లులు ఉన్నాయి అని అడిగాను. దానికి ఆన్సర్ చాలామంది పంపించారు. విజయలక్ష్మి పడకొండూరు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఎక్స్ప్లెనేషన్ కూడా పంపించారు, కరెక్ట్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, హర్విల్లో నా ఆన్సర్ సౌజన్యజీ అంటూ 8 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. సుమని పడని నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చలమందిర్ నుంచి మోనిషా అండ్ సి మాధురి తమిళనాడు డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. 11 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ శుభోదయం అంటూ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఐఎమ్ బంగరాజు ఫ్రమ్ ఆదోర్ నుంచి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు 8 అని. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ మార్నింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి సౌజ్ఞా మేడం గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ 20 అని పంపించారు, రాంగ్ ఆన్సర్. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ పుట్టిపక్క నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ పంపించారు 7 అని, రాంగ్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పవన్ పాలెం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ రోజా

10 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే 12 అని పంపించారు నంది కొట్కూరు నుంచి కుద్దూస్ బాషా గారు, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే 8 అని పంపించారు, అది కూడా రాంగ్ ఆన్సర్. అమలాపురం నుండి దొర్బాబు, కింగ్ జాన్, కింగ్ విక్టర్, ఉషశ్రీ పంపించారు కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజన్య శుభోదయం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు ఎంఎంఎస్ నివాస్, నల్లపాడు గుంటూరు నుంచి. శుభోదయం సౌజన్య గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు కొనకొండ రమణారావు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. అలాగే అతి ప్రేమ గురించి బాగా చెప్పారు అంటూ పంపించారు, థ్యాంక్ యూ అండి. ఇంకా సైకం పోతురాజు నసుగుంట నుంచి నాగలంక మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా ఇంకా చాలామంది మెసేజ్లు అయితే పంపించారు. ఆ గదిలో మొత్తం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ రాణి గారు. అలాగే హాయ్ మామ్ అంటూ దొడ్డదేవరపాడు నుంచి సుజాత శ్రీనివాస్ ఆన్సర్ అయితే పంపించారు 8 అని, రాంగ్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారు. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముతుజవలి 10 అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం సౌజన్య తల్లి అంటూ ఆన్సర్ ఈజ్ అంటూ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా కొలిపర్ నుంచి మౌలాలి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం నుంచి గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గద్వాల్ జిల్లా ఎర్మిలి మండలం కే పెద్ద నరసింహ, పద్మబాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 12 అని పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకా కలమందలపాడు గ్రామం నుండి కాసిం గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫైనలీ. మరి ఆన్సర్ ఏంటి అంటే గనక 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ప్రతి పిల్లి తన సొంత తోక పైన కూర్చుంటుంది కాబట్టి 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక అవ్వ దగ్గర బుట్టలో గుడ్లు ఉన్నాయి. ఒక కస్టమర్ వచ్చి సగం గుడ్డు ఇవ్వమ్మా, ఇంకో సగం గుడ్డు ఫ్రీగా ఇవ్వు అని అడిగారు. అది కూడా పగలగొట్టకూడదు అన్నారు. ఇంకా అవ్వలాగే ఇచ్చేసింది, బుట్ట ఖాళీ అయిపోయింది. అసలు బుట్టలో మొత్తం ఎన్ని గుడ్లు ఉన్నాయి అదనమాట క్వశ్చన్. అయితే మీకు ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మా నెంబర్ 0866244884కి అయితే మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా క్రిమినల్ మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర గారు పాడారనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:42 దాటి 47 సెకండ్లు కావస్తుంది. మన ఉన్నాం హర్విల్లో. హర్విల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక అవ్వ దగ్గర బుట్టలో గుడ్లు ఉన్నాయి. ఒక కస్టమర్ వచ్చి సగం గుడ్లు ఇవ్వమ్మా, ఇంకో సగం గుడ్డు ఫ్రీగా ఇవ్వు, అది కూడా పగలగొట్టకూడదు అన్నాడు. అవ్వ అలాగే ఇచ్చేసింది, బుట్ట మాత్రం ఖాళీ అయిపోయింది. అసలు బుట్టలో మొదట ఎన్ని గుడ్లు ఉన్నాయి అని అడిగాను అనమాట. దానికి చాలామంది ఆన్సర్స్ అయితే పంపించారు. కలమందలపాడు గ్రామం నుండి ఖాజీ ముతజా అలీ గారు 4 అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫస్ట్ క్వశ్చన్కి. హాయ్ మామ అంటూ దొడ్డదేవరపాడు నుంచి టైలర్ సుజాత శ్రీనివాస్ 4 అని కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఫస్ట్ క్వశ్చన్కి. హాయ్ సౌజన్య గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి, పుట్టపక్కన నుండి పులిపాడి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆదూర్ నుంచి బంగారాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షేక్ గులిజర్ సాంబశివరావు ఫ్రమ్ వేటపాలెం దగ్గర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ మళ్ళీ చెప్పండి అంటూ పంపించారు మధుసూదన్ రెడ్డి గారు. మళ్ళీ రిపీట్ చేస్తానండి, సిఆర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సి రోజా సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ పంపించారు. విజయలక్ష్మి పెదకొందూరు ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం సౌజన్య తల్లి అంటూ ఆన్సర్ అయితే పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వరరావు పోలవరం ఉడకబెట్టిన సగం గుడ్డు ఉంటుంది అని పంపించారు. బాగా ఆలోచించారండి. ఇంకా ఏమో మ్యామ్, నేను ప్యూర్ వెజ్ గుడ్లు కొనను సో మాకు తెలియదు అని పంపించారు. ఎవరు అంటే కునితల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అనమయ్య జిల్లా నుంచి. గుడ్డుతో సంబంధం లేదండి, జస్ట్ లాజిక్తోనే సంబంధం అనమాట. గుడ్ ఏం తినాల్సిన అవసరం ఏం లేదు, నేను గుడ్డు తినమని చెప్పలేదు కదా. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పి మాధవరం పెద్ద మోదుగుపల్లి నుంచి పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్, నేను జాన్సన్ విజయవాడ నుంచి 12 అని పంపించారు. రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి అంటే కేవలం ఒక గుడ్డు మాత్రమే. ఎందుకంటారా, ఒక గుడ్డులో సగం అంటే అర్ధగుడ్డు, దానికి ఇంకో అర్ధగుడ్డు కలిపితే మొత్తం ఒక గుడ్డే కదా. సో ఒక గుడ్డు సరిగ్గా సరిపోతుంది అనమాట, పాల్గొట్టే పని కూడా లేదు కదా అదనమాట. మరి ఇంకా థర్డ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే గనక ఒక అతను 10 అడుగుల నిచ్చెన మీద నుంచి కింద పడ్డాడు, కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలేదు, అది ఎలా సాధ్యం? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక అతను 10 అడుగుల నిచ్చెన మీద నుంచి కింద పడ్డాడు, కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలేదు, అది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 08662438144కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?

0: వస్తే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే ప్రేమ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. విజయ్ యశ్దాస్ పాడగా గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:52:49 వస్తుంది. మనం హార్విల్లో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక అతను 10 అడుగులు నిచ్చెన మీద నుంచి కిందకి పడిపోయాడు కానీ అతనికి చిన్న దెబ్బ కూడా తగలేదు, అది ఎలా సాధ్యం అని అడిగాను. చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. 3 క్వశ్చన్స్లో ఇదే జాన్సన్ కరెక్ట్ ఆన్సర్. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఇంకా పెదమోదకపల్లి నుంచి పి మాధవరావు గారు నిచ్చెన పడుకోబెట్టింది. అబ్బా కరెక్ట్ అండి మీ వర్షన్లో. రామ్ కుమారి గారు మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ, ఒక పాట ఫలానా పాటలు చాలా బాగా చెప్పారు అంటూ థ్యాంక్ యూ అండి మురళి గారు. హాయ్ అంటూ మువ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి ఎక్కుతుండగా మొదటి మెట్టులో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మామ్, నిచ్చెన నిలబడి లేదు అని పంపించారు. అది కూడా కరెక్ట్ ఆన్సరే కదా. అసలు యాక్చువల్లీ నేను చెప్పే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అతను నిచ్చెన మొదటి మెట్టు మీదే ఉన్నాడనమాట. 10వ మెట్టు మీద నుంచి పడిపోలేదు కదా, సో మొదటి మెట్టు మీద ఉన్నాడు కాబట్టి దెబ్బ ఏం తగలేదు అనమాట. ఇంకా సిరిగిరి రామ్ ప్రసాద్ మార్కాపురం నుంచి కలలో పడిపోయి ఉంటాడు అని పంపించారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి మీ ఇన్నోవేషన్కి. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్, లేడర్ వాల్కి వేయలేదు, ఇట్స్ లయింగ్ డౌన్ అంటూ వేణు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే శుభోదయం తల్లి అంటూ 4 పిల్లలు అంటూ ఇందాక 2వ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్త గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఇంకా మంగళగిరి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా అతన్ని ఇచ్చినే ఎక్కలేదు అని పంపించారు. ఎక్కారండి, ఎక్కారు, ఖచ్చితంగా ఎక్కారు. రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా బాసర్కోడు గ్రామం నుంచి 1 గుడ్డు అని ఇందాక కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. షేక్ గుల్జర్ సాంశివరావు ఫ్రమ్ వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మేడం, ఐఎమ్ సాయి దుర్గా ఫ్రమ్ తిరుపతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డ్రీమ్ కాదండి, డ్రీమ్ అయితే రాంగ్ ఆన్సర్ అనే చెప్తా. హాయ్ సౌజ్ని గారు అంటూ సుజాత శ్రీనివాసరావు దొడ్డదేవరపాడు నుంచి ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి రమేష్ వెంకటాచలపతి గారు 10 అడుగులు నిచ్చిన కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మార్కాపురం శివాజీనగర్ మస్తాన్ వలీ ఫాతిమా జవాబు ఇసుక మీద పడి ఉంటారు అని పంపించారు. ఇందాక ఆన్సర్ అయితే చెప్పేశాను కదా, అతను నిచ్చిన మొదటి మెట్టు మీదే ఉన్నాడు అనమాట, అక్కడి నుంచి పడ్డాడు అందుకే దెబ్బ తగలేదు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ రావు అండ్ రాణి పోలవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సైకం పోతురాజు నసుగుంట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దేవసేన తిరుపతి నుంచి కింద పడి ఉండరేమో కదా అని పంపించారు. విజయలక్ష్మి పెడకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ ఆన్సర్ వచ్చేసి ఆ నిచ్చెన పడుకోబెట్టి ఉంది అంటూ నాగకుమారి విజయవాడ నుంచి, అది కూడా కరెక్ట్ ఆన్సరేలే. గుడ్ మార్నింగ్ మొదటిమెట్ నుంచి అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రామ్మోహన్ రావు రాము గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ నేల మీద పడలేదు అంటూ సాతుపాటి రాము పుష్ప గొల్లన్పాడు నుంచి ఖమ్మం నుంచి పంపించారు. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా థ్యాంక్ యూ అండి, మీ ప్రశ్నకు సమాధానం ఈసారి వచ్చినప్పుడు చెప్తాను అంటూ మన దేశానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి అంటూ పంపించారు బొడు బాలసుబ్రహ్మణ్యం గారు. ఈసారి ఖచ్చితంగా అడుగుతానండి. ఇంకా భాస్కర్ పెడ నుంచి సౌజ్ఞ గారు హర్విల్ కార్యక్రమం చాలా బాగుంది, ప్రశ్నలు అడిగారు అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం, సునంద ఆనందపురం నుంచి డ్రీమ్లో ఉన్నాడు అని పంపించారు. అదనమాట డ్రీమ్, ఇంకా జంప్ చేస్తాడేమో అంటూ బంగారాజు గారు పంపించారు. కాదండి, అతని నుంచి ఆన్సర్ చెప్పేశాను కదా, అతను నిచ్చిన మొదటి మెట్టు మీదే ఉన్నాడనమాట, అక్కడి నుంచి పడిపోయిన దెబ్బ ఏం తగలదు కదా, అలా అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:56 దాటి 47 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విలకైతే బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, అలాగే ఈనాటి నా షోకి కూడా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి

మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విద్యుభారతి FM 101.3. నేను మీ ఆర్జే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. యాప్ ఆధారిత వాహనాలను ఉపయోగించే మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని, కఠిన నిబంధనలు అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ సూచించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే దసరా ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడమే లక్ష్యంగా రాష్టంలో 629 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలోని వడ్లపూడి మైదానంలో ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలతో అభివృద్ది చేసిన నూతన స్పోర్ట్స్ కాంప్లెక్స్ను విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న అందజేశారు. ఆసియా క్రీడలు 2026లో ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మంత్రి నారా లోకేష్ను నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటివరకు ఏషియన్ గేమ్స్లో 4 స్వర్ణాలు

తో సహా 6 పతకాలు సాధించిన జ్యోతి సురేఖను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐటానగర్లో 2 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు రేడియో భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:16 అవుతుంది. నేను మీ ఆర్జే నెగేషన్ మాట్లాడుతాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా చాలా చక్కగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో మీ అందరు ఆదరణతో చాలా చక్కగా ఉన్నాను. హ్యాపీగా మీతో ఎంజాయ్ చేయడానికి, ఎంజాయ్ చేయించడానికి నేనైతే వచ్చేసాను. ఇప్పటి నుంచి 5 గంటల వరకు కూడా మీతో ధూమ్ ధామ్గా ఎంటర్టైన్మెంట్తో నేను కూడా పాల్గొంటాను. సో మనమైతే సినిమా కబుర్లోకి అయితే మరి ఎంటర్ అయిపోయాం. మరి తెలుసు కదండి, ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ముందు మన బెజవాడలో రిలీజ్ అయ్యేది హిట్టో ఫట్టో తెలిస్తేనే అసలు ప్రపంచం మొత్తం టాక్ వచ్చేస్తుంది. సో మన శ్రోతలు, అంటే మన శ్రోతలైనా సరే, లేకపోతే మరి ఎవరైనా ఫ్యాన్స్ అయినా సరే, ముందు ఏం చేస్తారంటే కనుక ఖచ్చితంగా సినిమా రివ్యూ ఇవ్వాలి. ఫస్ట్ నేనే ఇవ్వాలి, అది కూడా నా అభిమాన హీరో గురించి, ఆ సినిమా గురించి నేనే చెప్పాలనే ఉద్దేశంతో విజయవాడలో ఫస్ట్ షో, బెనిఫిట్ షోలు ఇవన్నీ కొట్టేసిన తర్వాత రివ్యూలు ఇస్తూ ఉంటారు. సో అలాంటి సినిమాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. సో ఒక సినిమా అంటే ఒక ఒక ఎమోషన్ అనుకోవచ్చు, సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. ఇలా రకరకాలుగా కొంతమంది టైంపాస్ కోసం వెళ్తూ ఉంటారు, కొంతమంది ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతోనే వెళ్తూ ఉంటారు, కొంతమంది హిట్ చేయడం కోసం కూడా వెళ్తూ ఉంటారు. అలాంటి సినిమాల వివరాల గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం మరి కొద్ది క్షణాల్లో. ఇప్పుడైతే మీకోసం సపరేట్ సాంగ్ అయితే వచ్చేసింది, ఆ తర్వాత మిగతా విషయాలు మాడేస్తాం.

ఎస్ శ్రీమణి రచించి దేశ్ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ జాస్ జార్జ్ పాడిన సపరేట్ సాంగ్ అయితే ఖైదీ నెంబర్ 150 మూవీ నుంచి సపరేట్ సాంగ్ అయితే వేశారు. మరి సినిమా కవర్ లో మనమైతే ఉన్నాం, చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాక ఎంత కాకా పడితే అయిందో మరి ఆ డైరెక్టర్ మరి. సో కదిరి కాళిదాస్ అనే ఒక మంచి క్యారెక్టర్తో ఈ సినిమాలో చిరంజీవి గారు నటించడం జరుగుతుంది. ఈ మధ్యనే ఆయన ఒకటి ఏదో సినిమాకి చిరంజీవి గారు ఇట్లా హింట్లు ఇస్తూ ఉంటారు.

0: అనమాట. కాక అంటే ఏంటి అని కాకాని అడిగితే అప్పుడు చెప్పారు కదిరి కాళిదాస్ అని చెప్పి. సో బాలీవుడ్ దర్శకుడు మరియు నటుడు అయినటువంటి అనురాగ్ కాశ్యప్, ఇంతకుముందు మనకి డొక్కాయిట్ మూవీలో కనిపించారు, తర్వాత మహారాజ్ చిత్రంలో నెగిటివ్ రోల్లో కూడా మెప్పించారు అనమాట. ఈయన వచ్చేసి ఒక ఒక మెప్పించిన క్రెడిట్ని ఇంకా దాచుకోకుండా నెక్స్ట్ హై వోల్టేజ్తో ఈ సినిమాలోనే ఒక ఎంటర్టైనర్కు పనిచేయాలన్న ఉద్దేశంతోనే కాకా మూవీకి రావాలన్న ఇది వచ్చేసింది. సో దీంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది. అసలే మెగాస్టార్ మూవీ, దానికి తగ్గట్టుగా మరి అనురాగ్ కాశ్యప్ వచ్చాడంటే ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్లో ఈ సినిమా ఉండబోతుంది అనుకోవచ్చు. సో ఈసారి అయితే మరి చిరంజీవి గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు మనకైతే ఒక మంచి విందుని ఇవ్వబోతున్నారని చెప్పి అనుకుంటున్నాను మూవీ ముందు విందుని. సో ఈ క్రేజ్ అయితే ఎలా పెరిగిపోతుందంటే రోజు రోజుకి వ్యూస్ కూడా గట్టిగా వస్తున్నాయి ఈ కాకా సినిమాకి. సో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మూవీ 2027 సంక్రాంతి కానుకగా అంటే జనవరి 13 ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉందన్నమాట. చూద్దాం ఈసారి ఈ కాక మరి మనల్ని కాకా పడుతుందో లేదో, మరి ఎలా ఉంటుందో, కాక కాక పుట్టిస్తుందో కేక పెట్టిస్తుందో చూసేద్దాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వేస్తుంది, మిగతా విషయాలని తర్వాత మనకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి.

ఎస్ తిక్కమూలి సూపర్ సాంగ్ అయితే సార్ మీరు ట్యూన్ చేసి ఉన్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:37:52 అవుతుంది. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం, మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అసలు చాలా చాలా విషయాలు అయితే మనతో ఎవరి రెడీగా ఉన్నాయన్నమాట. సో ఈ సినిమా కబుర్లో వచ్చేసి మీకు నచ్చిన మంచి సినిమాల గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇంకా జైలర్ అంటే హుకుమ్ టైగర్ కా హుకుమ్ అంటూ సో ఒక సినిమా అయితే వచ్చింది. సో ఈ సినిమాలో రజనీకాంత్ గారిని ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉందంటే, ఈ సినిమా ఎలా మేనేజ్ చేస్తారు, అసలు కథ ఏంటి, డిఫరెంట్గా ఉంది, పైగా స్పెషల్ అట్రాక్షన్ కింద మరి కొత్త కొత్త క్యారెక్టర్లు కూడా ఈ సినిమాలు దించారు కదా, మరి ఎలా వచ్చినాయి అని చెప్పి అనుకున్నప్పుడు సినిమా చాలా బాగా వచ్చింది. వన్ మ్యాన్ షో అన్నట్లుగా వచ్చినప్పటికీ మధ్య మధ్యలో మరి ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్లు ఇవన్నీ రావడం వల్ల కూడా మరి శివరాజ్ కుమార్ గారు వీళ్ళందరూ రావటం వల్ల మరి ఆ సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. సైలెంట్గా వచ్చి ఇలా ఎలాంటి హడావిడి లేకుండా మరి అటు ఫ్యామిలీకి ఇటు మాస్ పీపుల్కి ఇద్దరికి కనెక్ట్ అయ్యే విధంగా హిట్ అయింది. ఆ దృక్పథంతోనే ఆ ఇన్స్పిరేషన్తోనే మరి సూపర్ స్టార్ రజనీకాంత్ మరొక సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వస్తున్న ఒక భారీ యాక్షన్ చిత్రం కింద రూపుదిద్దబోతుంది జైలర్ 2. ఆల్రెడీ నిన్నే మరి మనకి ట్రైలర్ కూడా వచ్చేసింది, చాలా చాలా బాగుందని చెప్పి అంటున్నారు. మరి ఈ మూవీ వచ్చేసి దసరా 15కి అంటే అక్టోబర్ 15 దసరాకి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంటే దసరా కంటే ముందే మరి ఆ 5 రోజులు 6 రోజులు కలెక్షన్లు ఎరగదీసే పనిలో ఉండడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయింది, మరి మంచి ఇది వచ్చింది. మరి రజనీకాంత్ గారు సేమ్ మరి జైలర్ 1లో ఎలా ఉన్నారో 2లో కూడా అలాగే కనిపిస్తున్నారు, కొంచెం ఎమోషనల్స్ అన్ని కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ మూవీలో మోహన్ లాల్ గారు స్పెషల్ అట్రాక్షన్ అండ్ శివరాజ్ కుమార్ గారు ఆల్రెడీ యాక్ట్ చేసి మళ్ళీ ఈ సినిమాలో మరలా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కనుక హృతిక్ రోషన్ గారు మరి విజయ్ సేతుపతి వీళ్ళందరూ కూడా స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాలో ఈ రోల్స్ అన్నింటినీ. సో అసలే సూపర్ స్టార్ రజనీకాంత్, దాని తగ్గట్టుగా మరి ఇంకా వచ్చేసి మనకి శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, పైగా హృతిక్ రోషన్ గారు, విజయ్ సేతుపతి వీళ్ళందరూ కూడా ఎవరూ తగ్గని క్యారెక్టర్లు అయితే ఈ సినిమాలో చేస్తున్నారనే విషయం అయితే మనకు తెలుస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అనేది కొద్ది కాలం ఏమీ లేదు దగ్గరలోకి వచ్చేసాం, ఇంకొక 7 to 8 డేస్లో మనమైతే ఈ మూవీని రీచ్ అవ్వబోతున్నాం, చూడబోతున్నాం. మరి దాని రివ్యూ కూడా ఎలా ఉందో కూడా మనం ఈ సినిమా కబుర్లోనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటి చాలా ఉండండి, ఒకట జైలర్ 1ను మించి ఉండేలా దీన్ని ప్లాన్ చేస్తున్నా అర్థమవుతుంది కదా, ఆయన చెప్పిన క్యారెక్టర్లు హీరోలు యాక్టర్లను బట్టే అర్థమైపోతుంది సినిమా ఎలా హైప్ అవ్వబోతుంది, ఎలా హైలైట్ అవ్వబోతుంది, జైలర్ 2ని మనకి ఎలా చూపించబోతున్నారు అనేది అర్థమైపోతుంది. మరి చూద్దాం మరి 15వ తారీఖు ఎలా ఉండబోతుంది, నేను కూడా ప్లాన్ చేస్తున్నాను ఎలా ఉండాలనేది, మీరు కూడా ప్లాన్ చేయండి. సో తర్వాత ఆ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, ఎలా ఉంది ఆ ఎలిమెంట్స్, లేకపోతే మరి ఆ ఫ్యామిలీ స్టోరీ ఎలా ఉండబోతుంది, మాస్ పీపుల్కి ఎలా కనెక్ట్ అయిన విషయం గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే రాబోతుంది, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీకోసం మరి రోబో మూవీలోంచి ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. Papa, you're a pie, you're a nut, papa.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఏఆర్ రెహమాన్ అండ్ సైనోరా బెండ సుబ్రెడ్ సాంగ్ అయితే శివాజీ మూవీ నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 11:48 అవుతుంది. సో మంచి పాటలు అయితే విండో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సినిమా కబుర్లో మనమైతే ఉన్నాం. సినిమా కబుర్లో మరి ఇప్పుడే, అంటే అసలు విషయం ఏంటంటే ఈ 9 అక్టోబర్ అంటే ఇంకా 3 రోజుల లోపలనే రిలీజ్ అయ్యే సినిమా ఒకటి వాయిదా పడిందంటే మీరు నమ్ముతారా? ఒక అసలు నిజంగా అసలు నేను ఈ మాట వినగానే షాక్ గురైపోయాను. అసలు అంత షాకింగ్ న్యూస్ ఏంటో మీకు కూడా చెప్పాలని చెప్పి అనే ఉద్దేశంతో నేను కూడా ఇప్పుడే అనుకున్నాను అన్నమాట. ఇప్పుడే గుర్తొచ్చింది. అసలు యాక్చువల్గా అయితే నేను అనుకున్న దాంట్లో ఏదైతే లేనే లేదు, కానీ అనుకోకుండా నాకు ఇప్పుడు న్యూస్ తెలిసిందన్నమాట. ఏంటంటే ఈ సినిమా ఆగింది ప్రస్తుతానికి. అంటే ఎలా చెప్పాలంటే, మనం ఎంతగానో ఇష్టపడేటువంటి హీరో సినిమా మరి వస్తుంది అని తెలియగానే మూవీ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మరి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి తర్వాత ఈ సాంగ్స్, గ్లిమ్స్, పోస్టర్లు, ఫస్ట్ లుక్ ఇవన్నీ వచ్చేదాన్ని కూడా వెయిట్ చేస్తూ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తారా అని చెప్పి అనుకుని సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిన తర్వాత కూడా సినిమా అనేది రిలీజ్ అవ్వదు, ప్రస్తుతానికి ఆపుతున్నాము అంటే ఎంత అసలు ఎలా ఉంటుంది సార్? కానీ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, ఆ కారణాలని చెప్పారు. ఎంతకీ సస్పెన్స్ చెప్పకుండా, సస్పెన్స్ పెట్టకుండా ఒక విషయాన్ని నిజంగా విషయం చెప్పేసి అని చెప్పి అంటారు కనుక ఆగిన ఆదర్శ కుటుంబం అనమాట. అయితే విషయం ఇప్పుడు అర్థమైపోయింది. విక్టరీ వెంకటేష్ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9 అక్టోబర్ అంటే ఇంకా 3 రోజుల్లో రిలీజ్ అవ్వాల్సిన త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 వాయిదా పడింది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో కూడా చెప్పడం జరిగింది అనమాట. కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళ మీడియా ముందుకు వచ్చి. ఏమని చెప్పారంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలిన్నాయి, కొంచెం టైం చాలక మేమైతే కనుక దీన్ని ఆపాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అయితే పోస్టర్లు ఇవన్నీ కూడా అంటించేశారు. సో దానివల్ల అనివార్య కారణాల వల్ల ఇదవుతుంది. తర్వాత ఇంకా ట్రైలర్ను కూడా కట్ చేసే సమయం లేకపోవడం వల్ల ఇంకా 2 సెట్ సాంగ్స్ ఏవో ఉన్నాయంట, అవి కూడా మేకింగ్ చేయాలి అని చెప్పి అంటున్నారు. మరి ట్రైలర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సో ఎలాగో గ్యాప్ ఇచ్చాం కాబట్టి కొంత ఎక్కువ గ్యాపే తీసుకొని ఇవన్నీ కూడా క్లియర్గా మరి అన్నిటికీ తగ్గట్టుగా పనులన్నీ పూర్తి చేసిన తర్వాతే గ్లిమ్స్ వచ్చేసినా కానీ మిగతా అన్నీ కూడా అంటే ట్రైలర్ పాటు కానీ ఆ 2 సాంగ్ సెట్స్ కానీ ఇవన్నీ రిలీజ్ చేసిన తర్వాతే సినిమాని తాయితీగా నిదానంగా మరి ఆదర్శ కుటుంబాన్ని అందరం కలిసి చూద్దామని చెప్పి మరి నాగవంశీ నిర్మాత చెప్తున్నారన్నమాట. సో అంటే దీంట్లో విషయం ఏంటంటే అంతకుముందు నూనా నచ్చిన సినిమాలో త్రివిక్రమ్ మరి వెంకటేష్ గారి కాంబినేషన్లో వచ్చిన తర్వాత మల్లీశ్వరి కూడా అదే కాంబినేషన్లో వచ్చింది. అంటే ఎందుకనంటే అది ఆ రెండు కూడా దాదాపు ఫ్యామిలీ దగ్గరగా ఉన్న సినిమాలే. ఆ సినిమాల తగ్గట్టుగా ఈ సినిమా ఏమైనా ఇంకా డిఫరెంట్గా ఉండబోతుందా అన్నట్లుగా. ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాకి మరి అందించారు మాటలు కూడా. మరి ఆ డైలాగులు ఎలా ఉండబోతాయి, అసలు కామెడీ ఎలా ఉండబోతుంది, సో సినిమా తారాగణం ఎలా వినిపించబోతుంది అనే విషయం గురించి కూడా అనుకున్నాం. కట్ కొంచెం ఏం చేస్తాం, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి మనం కూడా అర్థం చేసుకోవాలి. సినిమా హిట్ అయితే ఎంత బాగా ఆనందపడేవాళ్ళమో ఇప్పుడు రిలీజ్ కావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పినప్పుడు కూడా అంతే అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. దయచేసి ఎవరు కూడా ఇంకేమీ అనుకోవద్దు. సో ఈ విషయాన్ని నాగవంశీ గారి స్వయంగా చెప్పడం జరిగిందనమాట. సో ఇది విషయం. సో ఇంకా ఎలా రిలీజ్ అవుతుంది ఏంటనేది తర్వాత వార్త వచ్చినప్పుడు మీకైతే ఖచ్చితంగా తెలియజేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు తెలుసు కదండి. సో గంగా 1, 2 ఇక చాలా సినిమాలు అయితే ఆయన బిజీగా గడిపేస్తూ వచ్చారనమాట. సో ఈయన ప్రధాన పాత్రలో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి మైథలాజికల్ మూవీ రాబోతుంది. మైథలాజికల్ మూవీలో అంటే ఆల్రెడీ మహేష్ బాబు వేరే సినిమాలు నటిస్తున్నారు కదా చెప్పి అంటే ఆయనది వేరు ఈయనది వేరు. ఈ సినిమాలో వచ్చేసి ఈయన మన కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గారు ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా వచ్చేసి మహాభారతం తెలుసుకుంటే దాంట్లో కర్ణుడి జీవితాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి ఒక సిచ్యువేషనల్ సినిమా అనేది ఆయన జీవితం ఆధారంగా ఎలా ఉంది అనేది ఇంతవరకు ఎక్కువగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈయన పర్టికులర్గా ఆ క్యారెక్టర్ని తీసుకొని ఈ సినిమాని చేస్తున్నారన్నమాట. మరి మహావీర్ కర్ణ అనే పేరుని మరి ఈ సినిమాకి పెట్టడం జరిగింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది, అంటే నిజంగా రాఘవ లారెన్స్ అయినా అన్నట్లుగా అనిపించింది అనమాట. బట్ ఆ లుక్ మాత్రం అదిరిపోయింది. అంటే ఆయన ఐస్ చూస్తే కానీ కొంచెం మనం గుర్తుపడదా అవకాశం, లేకపోతే ఎవరో అని చెప్పన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. కానీ విషయం ఏంటంటే మరి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా చాలా బాగుంది అండ్ ఈ సినిమా మీద హైప్ జరుగుతుంది. అండ్ ఈ మధ్యన ఇంటర్వ్యూలో కూడా రాఘవ లారెన్స్ ఏం చెప్తున్నారంటే ఈ సినిమాలో ఫస్ట్ టైం నటించడం అనేది ఈ అవకాశం రావడం అనేది నాకు చాలా అదృష్టం అవుతుంది. ఎందుకంటే పాత అంటే ఓల్డ్ మైథలాజికల్ క్యారెక్టర్ నేను నటించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. చూద్దాం, ఇది కూడా సూపర్

ఇప్పుడు హిట్ అవ్వాలని చెప్పి ఆయనకు మంచి ఇంకా గుర్తింపు రావాలని మరి నేనైతే కోరుకుంటున్నాను, మనం అందరం కోరుకుందాం. సో ఇంకా ఇలాంటి ఎలా ఉన్నాయి మరి చెప్పాలని సమయం లేదు కదా. ఇప్పుడైతే మీకోసం సుబ్రత్ సాంకేత్ వచ్చేస్తే మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 108.3, ఇది ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో క్రీడా వసతుల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ జి పద్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సిద్దార్థ మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆమెకు పదోన్నతి లభించడంతో మచిలీపట్నం జీజీహెచ్ సూపరింటెండెంట్గా ప్రభుత్వం నియమించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఆవాస్ ప్లస్ 2.0 పథకం కింద పార్వతీపురం మన్యం జిల్లాకు 3008 పక్కా గృహాలను కేటాయించారు. జిల్లాలోని 15 మండలాల్లో అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఈ గృహాలను కేటాయించనున్నారు. నంద్యాల నియోజకవర్గంలో 749.21 లక్షలతో 22 తాగునీటి పనులకు రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శంకుస్థాపన చేశారు. పెద్దకొట్టాల గ్రామ అభివృద్దికి ప్రత్యేకంగా 67 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. యాప్ ఆధారిత వాహనాలను ఉపయోగించే మహిళా ప్రయాణికుల భద్రతా విషయంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కఠిన నిబంధనలు అమలు చేయాలని జాతీయ

మహిళా కమిషన్ సూచించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగబోయే దసరా ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక మొబైల్ యాప్ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా రాష్టంలో 629

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: FM 101.3.

సిక్స్టీన్స్ మూవీలో నుంచి సుద్దాల్ అశోక్ తేజ లిరిక్స్ అందించగా కుమార్ సాను బండి సుబ్రెడ్ సాంగ్ అయితే వేశారు. మీరు చూపించేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 12:10:26 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. సో మరి మనమైతే మీకు తెలుసారో, మనకి తెలియని విషయం ఏదైనా ఉంది అంటే తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనం మీకు తెలుసా అనే ప్రోగ్రాంలో తెలుసుకోవాలంటాం. మరి మీకు తెలుసా అనే ప్రోగ్రాం మీ అందరికీ స్వాగతం పలికిస్తున్నాను. సో అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, మరి ఇంత టెక్నిక్గా మనల్ని దోమలు కొడతా ఉంటాయి కదా, మరి మీకు ఎప్పుడు అనుమానం రాలేదా ఎలా కొడతాయి? అది సూది దించేదాకా కొడుతుంది, అదే మనకు డాక్టర్ గారో నర్సో ఇంక సిస్టర్ ఇంకెవరన్నా మరి సూది గుచ్చుతుంటే ఆటోమేటిక్ తెలిసింది. మరి ఇక్కడ చిన్న లాజిక్ ఉంది ఏంటంటే కనుక ఆ సూది పెద్దగా ఉంటుంది కదండి నగేష్, మరి ఈ సూది మరి మనకి ఏదైతే దోమ కొడుతుందో అది చిన్నగా ఉంటుంది కదా అని చెప్పి అంటున్నారు. దీంట్లో కూడా చాలా ఇంజనీరింగ్ ప్రాముఖ్యత ఉందన్నమాట. సో ఎలా అంటే కనుక, సో దోమ కాటు వేసే విధానంలో కూడా ఇంజనీరింగ్ నైపుణ్యం ఉందని మీకు నాకు నినడాక కూడా తెలియదు. సో ఈ రోజు మీకు కూడా చెప్తున్నా విషయం, నేను తెలుసుకున్న విషయాన్ని మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. దోమ కుట్టేటప్పుడు ఏం చేస్తుందంటే ఒకే సూదితో గుచ్చుతుందని మనం మామూలుగా కామన్గా అనుకుంటాం, సూది గుచ్చింది రాబో. గుచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది, రక్తం పీల్చేసి కుట్టిందని తెలిసినప్పుడు అప్పుడు తెలిసిందనమాట. కానీ అది సూది గుచ్చేటప్పుడు దాదాపు నోటి భాగంలో ఒక సూది అని మేము అనుకుంటాం కదా, కానీ ఇక్కడ 6 చిన్న చిన్న మైక్రో లెవెల్లో ఉండేటువంటి ఒక 6 చిన్న చిన్న సూదులు తన ముక్కు చుట్టూ ఉంటాయట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంత పదునుగా ఉంటాయంటే చర్మంలోకి దిగుతున్నప్పుడు అది మరి మందపాటి చర్మం అయినా తేలికపాటి చర్మం అయినా అదే పల్చటి చర్మం అయినా కానీ దిగుతున్నప్పుడు అది దిగిన తర్వాత కూడా తెలియదు అనమాట. దిగిన తర్వాత పీల్చేసి మన రక్తం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నొప్పి వస్తుందండి మనకి. సో అప్పుడు రక్తం అంటే అప్పటికప్పుడు గడ్డ కట్టకుండా ఉండేందుకు అవి ప్రత్యేకమైన లాలాజలాన్ని కూడా ఆ టైంలో విడుదల చేస్తారు. అంటే బయటకు వస్తే ఆటోమేటిక్గా రక్తం గడ్డ కడుతుంది కదా, అది పీల్చేటప్పుడు కూడా రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఒక టైప్ ఆఫ్ లాలాజలాన్ని మన బాడీలోకి పంపుతుందంట. దానివల్ల పీల్చిన రక్తం ఎలాగో పోతుంది, కానీ ఈ లాలాజలం వదలటం వల్ల మన బాడీలో కొంచెం ఇన్ఫెక్షన్ అయినట్లుగా మరి నొప్పి అనేది బొబ్బ అనేది దద్దుర్లు అనేది వస్తూ ఉంటాయి. సో ఇంత ప్రత్యేకంగా చెప్పాలా అంటే ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే మనం ఇప్పటి వరకు కూడా ఒక సూదే ఉంటుందని చెప్పడం చాలా చాలా ప్రత్యేకమైన విషయం. అంత మెకానిజం ఉంది, మరి దేవుడి సృష్టిలో ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవేనా, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో తేనెటీగలు డ్యాన్స్ చేస్తాయని మీకు తెలుసా? మరి చెప్తాను, ఏ పాటకు డ్యాన్స్ చేస్తాయో, ఎలా డ్యాన్స్ చేస్తాయో, అసలు అవి డ్యాన్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటో కూడా మరి కొద్ది క్షణాలు చెప్పేస్తాను. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మరి ఇంటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్, చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా మహాలక్ష్మి అయ్యారు అని శిల్పారావు అని అద్భుతమైన పాట అయితే వినేశారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి మీరు ట్యూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనమైతే మీకు తెలిసాలో చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుంటాం. ఇందాక ఒక మాట చెప్పానమాట, తేనెతీగలు డ్యాన్స్ చేస్తాయని మీకు తెలుసా అంటారు. మేము ఎప్పుడు చూడలేదే, మాకు ఎప్పుడు కనబడలేదంటారా. హాయ్, నేను చెప్తాను కదండి, మీకు ఏం కావాలో నేను చెప్తా కదండి. హాయ్, మీరు కొంచెం ఎయిడ్స్ చేస్తానండి, నేను వివరాలని చెప్పేస్తానండి. అయితే విషయం ఏంటంటే, తేనెతీగలు డ్యాన్స్ చేస్తాయి అని చెప్పి నాకు కూడా తెలియదు, మీలాగే నేను కూడా క్వశ్చన్ మార్క్ వేశాను. అయితే నేను కొంచెం డీప్గా ఆలోచిస్తే, మరి రీసెర్చ్ చేస్తే నాకు దొరికాయి అనమాట. అంటే ఒక తేనెతీగ అనేది ఎప్పుడైనా పూల తోటలో విహరించినప్పుడు కానీ, లేదా ఆహారం దొరికినప్పుడు కానీ, మరి తన సంతోషం వచ్చినప్పుడు కానీ, అవన్నీ తిరిగి తిరిగి మళ్ళీ గూటికి వచ్చి మిగిలిన తేనెలకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి, అంటే మాట్లాడుకోలేవు కదా అనే శబ్దం వస్తాయి, అనే శబ్దంతో పాటు ఇవి గూటికి ముందు ఒక ప్రత్యేకమైన డ్యాన్స్ని, అంటే మనకలాగా ఏదో ఎన్టీఆర్ చేసినట్టు, రామ్ చరణ్ చేసినట్టు, లేకపోతే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసినట్లు కాదండి, డిఫరెంట్గా. అది సపోజ్ చెప్పాలంటే కనుక మన జక్కన్న గారు చేపించారు చూసారు ఈగతో, అలాగే సేమ్ అనుకోండి మీకు చెప్పాలంటే. సో ఆ లెవెల్లో డ్యాన్స్ చేస్తారనమాట. ఈగ డ్యాన్స్ చేస్తే ఎవరు తెలిసింది అని చెప్పి అనుకుంటారా? తెలిసింది కాబట్టి నేను విషయం తెలియజేస్తున్నాను అనమాట. సో ఓ ప్రత్యేకమైన డ్యాన్స్ని చేస్తానమాట. సో దీన్ని వేగల్ డ్యాన్స్ అంటారు. ఏగలేసే డ్యాన్స్ వేగల్ డ్యాన్స్, ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది. సో ఈ డ్యాన్స్ చేసే యాంగిల్ని బట్టి, దీనికి కూడా ఒక చాలా చాలా థియరటికల్ హిస్టరీ ఉందన్నమాట. అదేంటంటే, డ్యాన్స్ చేసే యాంగిల్ని బట్టి అది తిరిగే, అంటే ఆ తేనె తిరిగే స్పీడ్ని బట్టి, మరి సూర్యుని దశ నుండి, సూర్యుని ఏ దిశలో ఉందో ఆ దిశ నుంచి ఆహారం ఎంత దూరంలో ఉంది అనే సిగ్నల్ కూడా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. అదే నేను తేనెతీగల మిత్రులు ఉంటారు కదా, సో మనం పొడిచి పొడిచి గుచ్చి గుచ్చి మరి ఏం చేస్తా ఉండే వాళ్ళకి తెలిసిపోతాయనమాట. గూట్లో ఉన్న వాటన్నిటికీ కూడా పలానా చోట ఆహారం ఉందని చెప్పడానికి ఈ డ్యాన్స్ చేసే యాంగిల్ కానీ, డ్యాన్స్లో తిరిగేటువంటి స్పీడ్ కానీ, దాన్ని బట్టి సన్సెట్, అంటే సూర్యునికి దిశకి ఏ దిశలో ఉంది, ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఆ పూల తోట ఎక్కడుంది, ఆ పూలు ఎక్కడున్నాయనే విషయం గురించి కూడా వాడు తెలిసిపోతున్నాడు. ఆ వైపునకు వెళ్ళి ఆహారం తినేలాగా ఒక సిగ్నల్స్ని పాస్ చేస్తాయంటది. దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక జీపీఎస్ లాంటి ఒక టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. వీటికి ఇది పుట్టుకతోనే ఇచ్చిందంట. మరి ఈ విషయం తెలిస్తే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించిందన్నమాట. సో ఇలాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరి ఎప్పుడైనా వర్షం కురిసేటప్పుడు మేఘాన్ని గమనించారా? ఈ మేఘంలో ఎంత నీరు ఉంటుందో, ఎంత బురు ఉంటుందో, ఈ విషయం గురించి మరి కొద్ది క్షణాలు చెప్పేస్తాను. ప్రతి మీకోసం సభ్యులు సాంగీతం వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీ కోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి,
2: आप इस संस्थान से उपाधि प्राप्त करने वाले प्रथम बैच के विद्यार्थी है. कहा जाता है फर्स्ट इम्प्रेशन लास्ट लॉन्ग. इसीलिए आपका कर्तव्य, आपका मेहनत, आपका कमिटमेंट, आपका हार्डवर्क आपके उत्तर पीढ़ी बाद में आएंगे और फॉलो करेंगे. और आप वो एक ड्राइवर होंगे जिसके पदांग अनुसरण करके दूसरे विद्यार्थी आगे बढ़ेंगे.
1: రేపు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నల్ రోహ్తాంగ్ను ముర్ము సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
3: వర్ష 2025 మే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు మినీ రత్నా కేటగిరీ 1 కా దర్జా ప్రాప్త్ హోనా ఇస్కే ట్రాన్స్ఫార్మేషన్ ఔర్ పిఛలే వర్షో మే కియే గయే ఉల్లేఖనీయ ప్రయాసో కా హీ పరిణామ హై. ఇస్కే లియే భీ ఆప్ సబ్ బధాయీ కే పాత్ర హై ఔర్ మై ఉమీద్ కర్తా హూం కి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇస్ ఉపలబ్ధి సే ఇన్స్పైర్ హోకర్ మెరిటైమ్ కే క్షేత్ర మే అప్నే ప్రయాసో కో ఔర్ తేజీ సే ఎగ్జిక్యూట్ కరేగా.
1: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య

అంతే, అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధరంపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గాంగ్వార్లను పార్టీ బరిలోకి దించింది. ఈ పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి గడువు. ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. స్నేహం, సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ 3 దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడీడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమావేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్దయాల్ శర్మ పథకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 టీ20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏకనా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తరువాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 టీ20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురు

0: గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశాధ్యక్షులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
3: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
2: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
3: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
2: ట్యూన్ చేసావా?
3: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
2: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
3: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అయ్య బాబాయ్ దేవుడు మాయపడేంటి?
1: ఇలాంటి కోరికలు అడితే దేవుడి మిస్ అయిపోతారు. సో ఓకే, సో మీరు సాంగ్ అయితే నేను సార్ విజయ్ కుమార్ లిరిక్స్ అందించగా, దేవిశ్రీ మ్యూజిక్ కంపోజ్ చేయగా, మరి శ్రీనివాస్ చక్రవర్తి పడిన అద్భుతమైన పాట ఖడ్గ మూవీ నుంచి విన్నారు. మీరు చూసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:45:55 అవుతుంది. మరి మీకు తెలిసేలా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో మనకు వర్షం పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఆకాశం నుంచి ఉంటారు. ఆకాశం నుంచి వర్షం పడదు మాస్టరు, ఆకాశం నుంచి కాదు మేఘాల్లోంచి పడుతూ ఉంటాయి అనమాట. సో ఈ విషయాన్ని చాలామంది తెలియదు, గమనించాలి. సో ఇంతకీ మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఒకసారి గాల్లో తేలాడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా మేఘాలు, ఆ మేఘాల బరువు ఎంత ఉంటుంది, అసలు అంత బరువుని ఎలా మోస్తాయి అనేది మీకేమన్నా ఐడియా ఉందా? మీకు లేకపోతే నేను చెప్తాను. సో నేను అందుకే ఉన్నాను అనమాట. సో ఆకాశంలో తేలియాడే ఒక్కొక్క మేఘం బరువు సుమారుగా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత ఉండదు అనుకుంటున్నారు? సో నేను చెప్పేస్తాను, సమయం లేదు కాబట్టి. సో 500 టన్నుల బరువు మ్యాక్సిమం ఉంటుంది. అంటే విషయం ఏంటంటే 100 ఏనుగుల బరువుతో సమానంగా, మరి మనకు తెలియడం కోసం అనమాట, 100 ఏనుగులు ఒకే చోట గుమ్మిగూడి ఒక బరువుతో తీసుకుంటే ఎలా ఉంటుందో అంత బరువుతో మరి మేఘం అనేది ఉండటం జరుగుతుంది. ఇంత బరువు గాల్లో తేలడం ఏంటబ్బా, టఫేళ్ళు మనకి కింద పడిపోవాలిగా అంటారా? దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే మరి ఈ మేఘం అనేది నీటి బిందువులుగా కొంచెం కొంచెం చిన్న చిన్న బిందువులుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా బిందువులుగా ఉండటం వల్ల ఒకే చోట అతుక్కుని అలా ఒక పెద్ద వైశాల్యంలో విస్తరించి ఉంటాయి. సో ఎలా అంటే మరి ఏనుగులు 100 కలిస్తే ఏంటంటే ఆ ఒక్కొక్క ఏనుగు ఎన్ని నీటి బిందువులు కలిస్తే అవుతుందో మరి మన అంచనాకి ఊహకి కూడా అందనే అందనమాట. సో దీనివల్లే మరి ఇవన్నీ కూడా అలా గాల్లో తేలాడటం వల్ల బరువుతో పోలిస్తేనేమో 100 ఏనుగుల బరువు ఉంటాయి, మరి నార్మల్గా చిన్న చిన్న బిందులు చూస్తేనేమో ఇంత బిందువేనా అనుకుంటారన్నమాట. మన చేతికి అంటే చూతి మనం బిందువు ఉంటుంది చూసారా, అంత బిందువులో ఉండటం జరుగుతుంది అన్నమాట. ఇది విషయం. ఇంకొక చిన్న విషయం అయితే చెప్పేసి నేనైతే మరి మీకు సమయం ఇచ్చేస్తాను మీ పాటలకి. మరి నెక్స్ట్, మన మెదడు ఒక కరెంటును ఉత్పత్తి చేసేటువంటి ఒక అద్భుతమైన యంత్రంలా పనిచేస్తుందని మనకు తెలుసా? నాకు కూడా తెలియదు. సో నేను సెర్చ్ చేస్తే తెలిసింది నాకు విషయం ఏంటి కనుక, మనం మేల్కొన్నప్పుడు కంటే కూడా మన మెదడు సుమారు 10 నుండి 23 వాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది మనం మేల్కొన్నప్పుడు. ఈ కరెంటుతో ఏం చేయొచ్చు అంటారా? ఈజీగా చేయొచ్చు. ఏంటంటే కనుక ఒక చిన్న ఎల్ఈడి బల్బుని మనం సులభంగా వెలిగించవచ్చు. మన మెదడు సుమారుగా 10 నుంచి 23 వాట్స్ విద్యుత్ శక్తిని ఉత్పత్తి

చేసినప్పుడు దాంతో ఎల్ఈడి బల్బ్ను సులభంగా మరి వెలిగించవచ్చు అనమాట. మనం ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు మన మెదడులో కోట్లాది న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు సిగ్నల్స్ ద్వారానే సమాచారాన్ని బదిలీ చేస్తుంటాయి. దీని ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ కొంత శక్తి అనేది నిల్వ ఉంటుంది. ఆ వాట్స్తో ఖచ్చితంగా ఎల్ఈడి బల్బ్ని వెలిగించవచ్చు. అండ్ మైండ్కి స్ట్రెస్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఎన్ని ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ఇవన్నీ వేస్ట్ అయిపోతే అంత శక్తి మనం కోల్పోతూ ఉంటాం అన్నమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికో లేకపోతే ఇంకేదో చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం టెన్షన్ తీసుకోకుండా ఉండాలి. పని ఏదైనా జరుగుతూ ఉంటుంది కాబట్టి విషయాన్ని గమనించండి అండ్ టెన్షన్ తీసుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా టెన్షన్ తీసుకోవడం వల్ల పని అనేది అవ్వదు అనేది మనం గమనించాలి. సో ఇలా ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు వేస్ట్ అవడం కూడా మన లోపల ఉన్న శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. బ్రెయిన్ మందకొడిగా మారిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఆలోచన ఆలోచించలేము, క్షణం కూడా ఆలోచన. ఇంకొక చిన్న బెస్ట్ విషయం చెప్పమంటారా, ఒక రాత్రిపూట మనం పడుకొని లేచిన తర్వాత ఒక ఫస్ట్ ఎవరికైనా ఎంత బుర్ర ఉన్న వాళ్ళకైనా సరే ఫస్ట్ 5 సెకండ్లు అసలు బుర్ర ఏమాత్రం పనిచేయదంట. మరి దాని తగ్గట్టు అసలు ఏం చేయాలో, అసలు నిన్న ఏం జరిగిందో, ఈరోజు ఏం చేయాలనే విషయం కూడా అసలు గుర్తు రానేదంట. ఫస్ట్ 5 to 6-7 సెకండ్స్ వరకు, ఆ తర్వాత నిదానంగా మైండ్ తేరుకుంటుంది అనమాట. మరి ఇది ఎలాగే ఉంటే మనం ఓవర్ టెన్షన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నిజంగా బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది, మందకొడిగా మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ టాబ్లెట్లు, డాక్టర్లు అయ్యి అని చెప్పి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో విషయాన్ని గమనించి చాలా తేలిగ్గా తీసుకొని చాలా ఈ ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకొని మరి టెక్నిక్గా చేయడానికి ఆలోచించండి, మరి ఎక్కువగా ఆలోచించమాకండి. సో ఇది ఒక చిన్న టిప్ అనుకోని మీకు తెలిస్తే, తెలిసిన వారికి మరి అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడతో మీకు తెలుసా ప్రోగ్రామ్కి టాటా గుడ్ బై చేస్తారు. నెక్స్ట్ మనం అయితే ధీరలా కలుసుకుందాం. ఇప్పుడైతే మీకు సోబిట్ సాంగ్ ఏదో వచ్చేస్తుంది, మరి మీరు ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్ వే, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు, పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగర వనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు. పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్య భద్రత హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి కనకదుర్గ మాట్లాడుతూ పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని తెలిపారు. రాష్టంలో పట్టాదారు పాస్బుక్ల పంపిణీ, భూముల రీసర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆమె ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి జలాలను కృష్ణానదితో అనుసంధానం చేయడం ద్వారా తీర ప్రాంత రైతులకు సకాలంలో సాగునీరు అందించే అవకాశం కలిగిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన వరుణయాగంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితా సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2025-26 ఏడాదికి ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రాల కేటగిరీలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి నిన్న ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్నారు.

0: తెలిపే సాహిత్యపు సంతకం.
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: FM 101.3.

ఎస్ సుప్రసిద్ధ సాంగీత విశారు చంద్రబాబు రచించగా సందీప్ భూమికని కౌశల్య పడిన అద్భుతమైన పాట అమ్మాయిలు అబ్బాయిల చిత్రం చూడాలి. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 1:08:38 అవుతుంది. మంచి పాటలతో పాటు మనమైతే ధీరాలో ఉన్నాం. ధీరాలో అంటే మీకు నచ్చిన మంచి విషయాలైతే ఎస్పెషల్లీ మహిళా మండలి కోసం ఈరోజు చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఎంతో ఇబ్బంది పడుతూ మరి వాళ్ళ

ఇంట్లో అని వంట మంట ఇక రకరకాలు తంటాలు పడుతూ ఉంటారు కదా. అలాంటి వారి కోసం మంచి విషయాలు అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను. అయితే విషయం ఏంటంటే, ఎక్కువగా ప్రాబ్లం పెట్టే విషయం ఏదైనా ఉందంటే, పొద్దున్నే పిల్లలకు కానీ లేకపోతే ఇంట్లో జాబులకు వెళ్ళే వాళ్ళకి కానీ అత్తమామలకు కానీ ఎవరికైనా సరే కామన్గా ఉండే విషయం ఏంటంటే, వంట అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ వంట చేసే విషయంలోనే ఎన్నో వివాదాలు మరి విషయాలు, మరి ఏ రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది నచ్చుతుంది, మరి పిల్లలు తింటారా లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఇష్టపడతారా అనే ఉద్దేశంలో చాలా కూడా ఇది చేస్తాడు. దానికి ఒక చిన్న టిప్ చెప్పిన తర్వాత మిగతా విషయాలన్నీ మన తర్వాత మనది ఎలా చేయాలి, ఏ టైం చేయాలి, లేకపోతే మల్టీటాస్కింగ్ చేయటం వల్ల ఏంటి, తర్వాత భారం అంతా కూడా మీరే మోయాలా, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా అనే విషయం గురించి మాట్లాడదాం. ముందుగా వంట, వంట అనే విషయం వస్తే కనుక మరి ఈరోజు చేయాల్సిన వంటని ఇప్పుడు ఒక గంట ముందే నిర్ణయించుకోవడం అనేది చాలా చాలా పొరపాటు చేసే విషయం. ప్రతి ఇంట్లో జరుగుతుంది ఇదే. చాలామంది చేసే మిస్టేక్ ఇది ఏంటంటే, ఇంకో గంటలో లేతే కాసేపట్లో వంట చేయాలంటే వంట ఏం చేయమంటారు అని చెప్పి ఇంట్లో వాళ్ళని క్వశ్చన్ చేయడం అనేది ఫస్ట్ మిస్టేక్. అయితే విషయం ఏంటంటే, నేను చెప్పే టిప్తో ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడినా తర్వాత వాళ్ళకి ఇబ్బంది అనేది తొలగిపోతుంది, ఈజీగా వాళ్ళ మైండ్ సెట్ని సెట్ చేస్తారు. అలా అద్భుతమైన టిప్ ఏంటంటే కనుక, నెక్స్ట్ వీక్లో ఏం చేయబోతున్నాము, ఏ వంట ప్రిపేర్ చేయాలి, ఎగ్జాంపుల్ ఆదివారం చికెన్, శుక్రవారం పప్పు, ఇట్లా ఇంక మిగతా టైంలో ఆకుకూరలు, ఇంకా చోట వంకాయ, లేకపోతే బెండకాయ, ఇలా రకరకాల ఏవైతే వంటలు చేయాలనుకుంటున్నారో ఆ వంటల లిస్ట్ని 1 వీక్ బిఫోర్ ఒకేసారి సెట్ చేసుకుంటే కొంచెం కష్టమే. ఫస్ట్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, మరి కొంతమంది నచ్చకపోయినా ఇది చేయాలి. చేస్తే మీ మైండ్ ఆటోమేటిక్గా ఎదుటి వారిని, ఇంట్లో వారిని, పిల్లల్ని సపోర్ట్, ఎందుకంటే ఇవాళ సోమవారం, ఇవాళ సోమవారం అంటే ఈరోజు బెండకాయ ఉంటుంది, మంగళవారం ఈరోజు తోటకూర గోంగూర ఏదో ఒకటి ఒక ఆకుకూరలు ఉంటుంది, తర్వాత మరి బుధవారం ఈరోజు ఎగ్ ఉంటుంది, ఇలా రకరకాల ఒకే సెట్ మైండ్ అనేది ఇంట్లో వాళ్ళకి సెట్ అయిపోతాం. ఈరోజు కూర గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అప్పుడు మీకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఈరోజు ఈ కూరే వండాలి అనేది మీకు అర్థమైపోతుంది. ఆ రోజు ఖచ్చితంగా మీ మైండ్ చెప్తుంది ఈరోజు కూరగాయలు ఇవే వండు అని చెప్పి చెప్తుంది, ఖచ్చితంగా వండేస్తారు. ఏదైనా స్పెషల్ గెస్ట్ వస్తే ఏంటి పరిస్థితి అంటారా, స్పెషల్ గెస్ట్ వస్తే ఖచ్చితంగా స్పెషల్గా ఏదో ఒకటి తెస్తారుగా, కక్కో ముక్కో ఏదో ఒకటి తెస్తారు కదా. సో అవి వండేసేయచ్చు, వాళ్ళకి స్పెషల్గా చేసేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇది కూడా ఒక కూర, ఎందుకంటే వచ్చే అతిథికి ఒకటి కాదు రెండు కూరలు వేసి పెట్టే విధానం అనేది, సాంప్రదాయం అనేది మనకుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా విషయాలు. ఇంకొక విషయానికి వస్తే, పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ, క్లాత్స్ కానీ, ఆఫీస్ ఫైల్స్ కానీ, ఇవన్నీ కూడా ముందు రోజే, ఇవన్నీ వారానికి సెట్ చేయలేం కాబట్టి ఇప్పుడు స్కూల్స్ కూడా కాలేజెస్ కూడా కొన్ని వెన్స్డే డ్రెస్సు, సాటర్డే డ్రెస్సు ఇలాగా వాళ్ళు చెప్తున్నారు కదా, అవి కూడా ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంది కదా, అవి కూడా చేసేసుకుంటే మంచిది. ఇక్కడికి దాదాపు 60% బెడద వదిలిపోయినట్టే, మిగతాదంతా కూడా మీ పర్సనల్ లైఫ్ లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ గురించి మరికొద్ది క్షణాల్లో మాట్లాడదాం. వాటికి కూడా కొన్ని అద్భుతమైన టిప్స్ చెప్తాను. సో దీని గురించి కూడా మరికొద్ది క్షణాలు మాట్లాడుకుని ప్రతి సూపరి సాంగతి వచ్చేసింది, ఆ తర్వాత మిగతా మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏ పిల్లలు, మీకు కొత్త కథ చెప్తా. అబ్బా ముందు వినండిరా, వింటే కదా తెలిసేది.

0: మిస్టర్ పెళ్లి కొడుకుల సునీలా?
1: కాదురా, రాజుల కాలం కదా. వాళ్ళు కావాల్సిన అబ్బాయి వీరుడై శూరుడై గుర్రం మీద కత్తియుద్ధం చేసి 100 మందిని ఓడించాలని వాళ్ళ కోరిక.
2: ఓ మగధీరా!
1: అవునరా, కానీ బడ్జెట్ లేదు కదా, గ్రాఫిక్స్ లేని మగధీరా.

0: ఇక్కడ ఒక పిల్లనే మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇంక ఏడుగురు చేసుకుంటే ఇంటికి వెళ్ళడు డైరెక్ట్ గా అడవికే.
1: అమ్మో, అటువంటి సింహాలు ఉంటాయి కదా అంకుల్.
2: అరే నో ఫియర్ యార్, అవన్నీ గ్రాఫిక్స్.
3: స్టోరీ మొత్తం మీరే చెప్పేసుకుంటారా, నేనెందుకు ఇక్కడ తొక్కలాగా.
2: ఓకే ఓకే, నువ్వే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆత్మనిర్భర్ దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగర వనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత చెప్పారు. వార్తల వివరాలు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో ఏర్పాటు చేసిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను ఈరోజు జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత సముద్ర సామర్థ్యాలు, నౌకాదళ బలం, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలపై ప్రజల విశ్వాసాన్ని ఈరోజు మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. చోళ సామ్రాజ్య కాలం నుంచే భారత్కు సముద్రయానంలో సుదీర్ఘ సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. భారత్కు సముద్రయాన రంగం అనేది కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ అనాది నుండి కీలక స్థానంలో ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: ఆజ్ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ మే హమ్ జహాజ్ బనానే కే సాత్ సాత్ భారత్ కీ మెరిటైమ్ పవర్ కే భవిష్య కీ ఫౌండేషన్ కో ఔర్ అధిక్ మజబూత్ కర్ రహే హై. సాథియో, భారత్ కా మెరిటైమ్ సెక్టర్ దునియా కే లియే యా కోయి నయా నహీ హై. ప్రాచీన్ కాల్ సే హీ భారత్ కా సముద్ర సే బహుత్ హీ గహరా సంబంధ రహా హై. లోథల్ కే ప్రాచీన్ బందర్గాహ్ సే లేకర్ చోల్ సామ్రాజ్య కీ మెరిటైమ్ ట్రెడిషన్స్ తక్ భారత్ నే సముద్రీ వ్యాపార్, నావిగేషన్ ఔర్ మెరిటైమ్ కనెక్టివిటీ మే మహత్వపూర్ణ అప్నీ భూమికా నిభాయీ హై.
0: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగర వనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. అటవీ ప్రాంతాలను పరిరక్షిస్తూ ప్రకృతి అందాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ది చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: రెస్పాన్సిబుల్ ఎకో టూరిజం ని అభివృద్ధి చేయడం మన బాధ్యత. ఈ ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా నగర వనాలు, ఎకో టూరిజం కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నగర వన యోజన కింద మొత్తం 25 నగర వనాలు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నగర వనాలని కేవలం మొక్కలు నాటే ప్రదేశాలుగా కాకుండా ప్రజలకు ప్రకృతిని మరింత చేరువ చేసి ఆరోగ్యం, వినోదం, ప్రకృతి అవగాహనకు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం. వాకింగ్, ట్రెక్కింగ్, ట్రాక్స్, ఓపెన్ జిమ్స్, యోగా సెంటర్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, వ్యూ పాయింట్స్ వంటి సౌకర్యాలతో ఇవి ప్రజలకి అందుబాటులో ఉండే గ్రీన్ లంగ్స్ గా రూపుదిద్దుకుంటున్నాయి.
0: రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈరోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవిల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి దుర్గేష్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పర్యాటక

0: రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్దిపై జరిగే చర్చల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా హాజరైన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, గమ్యస్థాన నిర్వహణ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో మంత్రి సమావేశం కానున్నారు. రాష్టంలోని పర్యాటక వనరుల గురించి వివరించడంతో పాటు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి ఆహ్వానించనున్నారని అధికారులు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యమిస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్ఛాలయాల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల్లూరు పరిధిలోని 18 ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న భద్రతా విధానంలో న్యూ నార్మల్ ఎగెనిస్ట్ టెర్రర్ ఉగ్రవాదంపై రాజీలేని కొత్త రక్షణ సిద్ధాంతం గురించి ఈరోజు తెలుసుకుందాం. ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు 4 రోజులపాటు ముంబైని బందీగా మార్చారు. ఈ దాడికి భారత్ అప్పట్లో దౌత్యపరమైన చర్యలకే పరిమితమైందని విమర్శలు వచ్చాయి. అయితే 2016 సెప్టెంబర్లో భారత సైనిక విధానంలో కీలక మార్పు కనిపించింది. భారత సైనికులు నియంత్రణ రేఖ దాటి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై దాడులు నిర్వహించి తిరిగి వచ్చారు. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడులతో ఈ విధానం మరో అడుగు ముందుకు వెళ్లింది. ఇక 2025 మేలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒకే రాత్రి 9 లక్ష్యాలపై భారత దాడులు నిర్వహించింది. న్యూ నార్మల్ ఎగెనిస్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్ధాంతమని, ఈ సరికొత్త సిద్ధాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని, శత్రువులకు అత్యంత కఠినమైన సమాధానం ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: $100 బిలియన్ కా ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 లక్ష డైరెక్ట్ జాబ్స్ కే లక్ష్యం కో సాకార్ కరేంగే ఆర్ దోనో దేశో కే బీచ్ ఇన్వెస్ట్మెంట్ కో ఆర్ సుగమ్ బనానే కే లియే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై. ఇస్సే భారత్ కే అగ్రికల్చర్, ఫార్మా, టెక్స్టైల్ ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కీ స్విట్జర్లాండ్ మే నిర్యాత్ బఢేగీ ఆర్ సాథ్ సాథ్ భారత్ కే బయోటెక్, లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్ ఆర్ సస్టైనబిలిటీ జేసే మహత్వపూర్ణ క్షేత్రో మే హమ్ నయే స్విస్ ఇన్వెస్ట్మెంట్ కో ఆకర్షిత్ కరేంగే.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించిన మంత్రి సవిత సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మావోయిస్టు ఉద్యమాన్ని వీడిన వి బాలకృష్ణం నాయుడు జనజీవన స్రవంతలోకి వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం ఎకరాపల్లి గ్రామానికి చెందిన ఆయన ప్రభుత్వ సహకారంతో సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం లభించిందని తెలిపారు. గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగిన ఆయన ప్రస్తుతం ఆ మార్గాన్ని విడిచిపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పునరావాస విధానాలు, అధికారుల సహకారం తనకు ఎంతో ఉపయోగపడ్డాయని బాలకృష్ణం నాయుడు ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: నేను మావోయిస్టు పార్టీలో 2016 చివరి ఏడాదిలోని జాయిన్ అయ్యడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు నేను జనజీవన స్రావంతిలోని స్వచ్ఛందంగా కలవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి పోలీసు వారు, ప్రభుత్వం నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను చక్కగా చూసుకోవడం జరిగింది. నేను కుటుంబంతో పోడు వ్యవసాయం చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను.
0: పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత హక్కులపై అవగాహన కల్పించారు.

చేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ మాట్లాడుతూ, పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మ నిర్బర్ దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగర వనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: LIC వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. LIC ప్రతి క్షణం మీకు తోడుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

పల్నాడు బ్రహ్మనాయుడు చిత్రంలో నుంచి భోనచంద్ర గారు, లేదు సంధ్య నుంచి ఉదిత్ నారాయణ చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వేదు భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 1:36 దాటుతుంది. మనమైతే ధీరాలో చాలా చాలా విషయాలు మాట్లాడేసుకుంటున్నాం. ఏంటంటే మరి బిజీ లైఫ్లో ఎలా ఉండాలి, మరి ఎలా లైఫ్ని హ్యాండిల్ చేయాలి అని ఇబ్బంది పడుతున్న వారి కోసం, మహిళా మణుల కోసం, మహిళా రత్నాల కోసం మీకోసమైతే ఈ విషయాలని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంత చెప్పాను కదండి, ఒక లిస్ట్ వేయండి. అది లిస్ట్ అంటే మీ మైండ్లో వేయండి. ఈరోజు సోమవారం ఇది వండాలి, ఈరోజు మంగళవారం ఇది వండాలి, ఈరోజు బుధవారం, ఇలా 1 వీక్ ప్లాన్. ప్రతి తర్వాత మళ్ళీ వీక్లో సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ రోజులో మరి కూరగాయలు వండటం, ఇంకో రోజుల్లో కూరలు వండటం, ఇంకో రోజుల్లో పప్పు వండటం, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీంతోపాటు ఏమి తెచ్చుకోవాలి ఏంటి అని, కిరాణా సామాగ్రి, వంటింటి సామాగ్రి, దినుసులు, మరి ఇంకా మసాలాలు ఏవైతే ఏముంటాయో అవన్నీ కూడా మీరే ప్లాన్ చేసుకోండి. అది ప్లాన్ చేయడం అంటే పేపర్ మీద ప్లాన్ చేయండి. ఆటోమేటిక్గా వీక్లీనో, మంత్లీనో, లేదా 15 డేస్కో ఒకసారి ప్లాన్ చేసుకుని తెచ్చుకోవడం మంచిది. దీంతోపాటు ఏ టైంకి ఏ పని ఎలా చేయాలి అనేది ప్రతిరోజు ఉదయం లేదా ముందు రోజు రాత్రే కనుక అవసరమైతే, అవసరమైన పనులు కానీ అత్యవసరమైన పనులు కానీ ఏమైతే ఉంటాయో అవి మీకు ముందుగానే తెలిసి ఉంటాయి కాబట్టి ముందుగా అత్యవసరమైన పనులకు ప్రాధాన్యత ఇచ్చుకొని వాటిని పూర్తి చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేస్తే అంటే ఏ పని ఎలా చేయాలి, ఏం టైం చేయాలని చెప్పి పలానా 1 గంట నుంచి 2 గంటల దాకా లంచ్ టైం, ఖచ్చితంగా ఆ టైంలో లంచ్ ఒక అరగంట తీసుకొని మిగతా 6 గంటలో ఏం చేయాలి అనేది మెయిల్స్ చూడాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా అనేది కూడా చూసుకోవచ్చు. లేకపోతే మీరు చేసే పని మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈజీగా పనులు చేయాలంటే మీరు ఒక లిస్ట్ లాంటిది ప్రిపేర్ చేయడం అనేది చాలా చాలా మంచిది. అది లిస్ట్ మీ మైండ్లో ఉంటుందా, లేదా మీ ఫోన్లో ఉంటుందా, లేదా మీ డెస్క్ మీద ఉంటుందా, ఇవన్నీ కూడా ఈజీగా చేయడం వల్ల నష్టం వాటిల్లాగా ఉంటుంది. మెయిన్ మెయిన్ పనులు ఈజీగా అవుతూ ఉంటాయి. సపోజ్ మనం 1 టౌన్కి వెళ్ళాలి, 1 టౌన్లో సపోజ్ మనకి ఇంట్లో కావాల్సిన ఏవైతే సరుకులు కావాలో, లేకపోతే ఇంకేదన్నా మరి లైటింగ్స్ కానీ, లేకపోతే ఇంకా వస్తువులు కానీ ఏమైనా కావాలి, అవన్నీ ఒక సందికి వెళ్తే ఒకటి ఉంటాయి, ఇంకో సందికి వెళ్తే ఇంకో ఉంటాయి. ఇవన్నీ మేనేజ్ చేయడానికి కష్టం. ఒక సందికి వెళ్ళి ఆ కిరాణా షాప్ కూడా ఎవరితోనో మాట్లాడటమో, లేకపోతే ఇంకేదో ఫోన్ రావడం జరిగింది అనుకోండి, పక్క సందులో ఉన్న కొన్ని మర్చిపోతాం. అదే లిస్ట్ వేసామనుకోండి, ఆటోమేటిక్గా ప్రతి వస్తువు ఇంటికి వస్తుంది, మరలా మరలా వెళ్ళే ఈ బాధ అయితే ఉండదన్నమాట ఇలా చేయటం వల్ల. సో ఇంకోటి వచ్చేసి చాలామంది కూడా ఫోన్ మాట్లాడుతూ పనులు చేస్తూ ఉంటారు, లేదా ఒక పని చేస్తూ ఇంకో పని కూడా స్టార్ట్ చేస్తే మర్చిపోతుంటారు. దీని సంగతి ఏంటి అంటారా, దీని సంగతి కూడా మరికొద్ది క్షణాలు చెప్పేదాం. దానికి ఎలా చేయాలి, ఎలా పర్ఫెక్ట్గా మీ పనిని పూర్తి చేయాలి, ఇన్ టైంలోనే ఎలా వర్క్ చేయాలనే విషయం గురించి కూడా మరికొద్ది క్షణాలను మాడదాం. ఇప్పుడైతే మీకోసం సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

రెడ్డి శ్రీనివాస్ లిరిక్స్ అందించగా మరి వందే మాతరం శ్రీనివాస్ అండ్ ఉషా గారు పడిన అద్భుతమైన పాట వినేశారు. జోడీ నెంబర్ వన్ చిత్రం నుంచి మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:48:55 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ మరి ధీరాల్లో మనమైతే ఉన్నాం. మరి మహిళా మండలి కోసం మంచి విషయాలు నేను ఈరోజు అయితే చెప్పేస్తూ ఉన్నానమాట. సో చాలామంది కూడా హడావిడిలో హరిబరీగా

ఒక పనికి బదులు రెండో పని కూడా స్టార్ట్ చేస్తారు, రెండవ పని అలా ఉండగానే మూడో పని కూడా స్టార్ట్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే బట్టలు ఉతుకుతూనే ఇంకా వంట చేస్తూ ఉంటారు, వంట చేస్తూనే ఇంకా వచ్చేసి ఇంట్లో ఇంకేదన్నా పనులు చేస్తూ ఉంటారు, దీంట్లో మధ్యలో ఫోన్ మాడుతుంటారు. సో ఇక్కడ వచ్చేసి ఎలా చేయాలి అనేది నేను ఒక హింట్ ఇస్తాను. మరి మీ బాధలు మీకుంటాయి, మీ ఇబ్బందులు మీకుంటాయి, కానీ ఇది ఫాలో అయితే మాత్రం ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అని చెప్పి నేను ఒక చిట్కా అయితే చెప్పబోతున్నాను అనమాట. కొంతమంది ఫోన్ మాడుతూ చేయటం వల్ల మరి మెయిల్స్ ఇంకా చాలా పనులు కలిపి చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే పనులన్నీ ఏవి కూడా దాదాపు దొరికి రావు. ఈ లోపల ఏదో ఫోన్ వస్తుంది, హడావిడిగా హరిబరిగా ఉన్నపాటిని బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఏం చేయాలంటే అలా కాకుండా టైం వైజ్గా పలాన్ టైంకి ఇది అయిపోవాలి అంటే పొద్దున్నే 8 గంటల్లో వంట అవ్వాలి, 8 గంటల తర్వాత మీ పర్సనల్స్ అంటే మీరు ఆఫీస్కి వెళ్తాం రెడీ అవ్వటం ఇవన్నీ జరగాలి. ఆ తర్వాత మరి ఇంట్లో ఉన్న వాళ్ళైతే సేమ్ 8 గంటల్లో వంట అయిపోవాలి, ఆ తర్వాత బట్టలు తదితర ఇవన్నీ అయిపోవాలి, తర్వాత మీ పనిలో మీరు నిమగ్నం అయిపోవాలి. ఇంకా 1 గంటల నుంచి 4 గంటల వరకు సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకుంటే మీ కుట్లు అల్లికలు లేకపోతే ఇంకా సేల్స్ సపోర్టు లేకపోతే ఇంకా ఏదైనా మెయిల్స్ చూడటం లేకపోతే ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు అయితే హోమ్ చేసేవాళ్ళు అయితే ఇలా రకరకాల పనులన్నీ కూడా ఒక టైము మీకు నచ్చిన టైం యాస్ట్ ఈస్గా నేను చెప్పిన టైమే కాదు, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి నైట్ టైం కూడా ఆన్లైన్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి టైము ఇది సెట్ అవ్వదు, దాని తగ్గట్టుగా ప్రణాళికలు మారిపోతుంటాయి మేడం. దాని తగ్గట్టుగా నేనేమంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు చేసే ఏ పని అయినా సరే ఒక ప్రణాళికాబద్ధంగా చేయటం వల్ల అంటే టు డూ లిస్ట్ అంటే ఏమి చేయాలి అనేది ఒక లిస్ట్ వేసుకుంటే అంటే మ్యాక్సిమం అన్ని పనులు రోజు చేసే ఉంటాయి, కొద్ది కొద్ది మార్పులే ఉంటాయి కాబట్టి ఆ టైం కేటాయించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మరి భారం అంతా కూడా మీ మీదే వేసుకుంటే కనుక చాలా చాలా దెబ్బలు తింటారు, ఎందుకంటే కనుక మీ వల్ల కాని పని ఎవరైనా అప్పచెప్పినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే చేయకపోతే ఏమనుకుంటారు, మరి నాకు టాలెంట్ లేదనుకుంటారేమో, ఈ విషయాన్ని మా వారితోనో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతోనో ఎవరితోనో చెప్తారేమో లేకపోతే పక్కనున్న కొలీగ్స్తో చెప్తారేమో, చెప్పినప్పుడు అరే వీళ్ళకి టాలెంట్ లేదేమో, వీళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు, ఇంత ఈజీ పని కూడా చేయలేకపోతున్నారా అంటారు. కానీ వాళ్ళ పని వదిలించుకుంటానికి మీకు అంటగడుతున్నారన్న ఉద్దేశాన్ని మీరు గ్రహించాలన్నమాట. ఈ విషయాన్ని గ్రహించి ఎలాంటి పనైనా అది మీరు చేయగలిగి ఉండి కూడా మీకు టైం లేదంటే కనుక ఒప్పుకోకండి. టైం ఉంది అంటే కనుక ఆ సమయాన్ని కేటాయిస్తాను 100% న్యాయం చేస్తాను అంటేనే మీరు ఒప్పుకోండి, లేకపోతే అటు ఇబ్బంది పడతారు ఇటు పని పూర్తవదు, రెండు రకాలు మీ పరువు కూడా పోతుంది. దానివల్ల మరి మీకున్న క్రెడిబిలిటీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంట్లో వారికి సమయం అడగండి, అంటే ఇంట్లో పనులు ఏమైనా అయితే కనుక నేను ఇప్పుడు చెప్పింది ఆఫీస్ పనులు, మరి ఇంట్లో పనులు ఏదైనా అయితే ఏదైనా సహాయం చేయండి, పిల్లలకి వాటర్ బాటిల్ నింపడం కానీ ఏదన్నా బట్టలు తీసుకెళ్ళి వేరే చోట వేయడం కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏమైనా చెప్పడం ఇలాంటివి పంచడం వల్ల మీరు ఈజీగా పని వర్క్ చేసే ఇది అవుతుంది. మళ్ళీ మీరు డ్రైవింగ్ చేసే అదే ట్రావెలింగ్ చేసే టైంలో బిల్స్ కానీ రీఛార్జ్లు కానీ గ్రోసరీస్కి లిస్ట్ ప్రిపేర్ చేయడం కానీ ఆర్డర్ చేయడం కానీ లేదా ఫుడ్ ఆర్డర్ ఇలాంటివన్నీ కూడా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మీరు డ్రైవింగ్ చేయనప్పుడు ఇలాంటివి చేయడం మంచిది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో మీకంటూ ఒక కొద్ది సమయాన్ని కేటాయించండి, అది నైట్ అయినా పగలైనా సరే ఒక అరగంట గంట కేటాయించి మీకు నచ్చిన మ్యూజిక్ వినటం, మీకు నచ్చిన పుస్తకాలు చదవటం ఇలాంటివి చేయటం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఫేసెస్ని రోజు చూస్తున్నా కానీ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, అలాంటివి చూస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించినప్పుడు ఎక్కువ ఉండలేదు. సో ఇది విషయం. సో ఈ విషయాన్ని గమనించి మీరు చాలా జాగ్రత్తగా ఇన్ని పనులు చేసుకుంటారని చెప్తూ నేను ఇంతటితో ముగిస్తూ మరి మీకోసం అయితే సో ఈరోజు మ్యూజికల్స్ స్పెషల్గా ఒక గెస్ట్ అయితే వస్తున్నారు సందర్గా. సో మరి కొద్ది క్షణాల్లో ఆ అప్డేట్స్ కూడా మీకు అందుతాయి. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: మీరు జూమ్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో నాకు కూడా చాలా చాలా సర్ప్రైజ్ అండి, మీకు కూడా సర్ప్రైజింగ్ విషయం అనమాట. సో మరికొద్ది క్షణాల్లో మనకి సందరి సందరి స్టార్ట్ అవ్వబోతుంది 2 గంటలకి తర్వాత. సో అప్పుడైతే సందరి సందరి ఈరోజు డిఫరెంట్గా మ్యూజికల్ సందరి సందరిగా మారిపోతుంది. సో ఆ మ్యూజికల్ సందరి సందని మీరు కూడా ఎంత చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో మరికొద్ది క్షణాల్లో గెస్ట్ చేస్తున్నారు, అండ్ స్పెషల్ గెస్ట్తో పాటు స్పెషల్ అపీరెన్స్ కూడా ఉంది. మరికొద్ది క్షణాల్లో ఆ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. సో వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు.

0: నేను టైప్ 2 ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వింటూ ఆనందిస్తూ ఉన్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వితో. ఏంటి బాస్ ఈ సడన్ సర్ప్రైజ్ అని ఆలోచిస్తున్నారా? సర్ప్రైజ్ నాది మాత్రమే కాదు, అంతకన్నా ఒక అద్భుతమైనటువంటి, ఒక సుమధురమైనటువంటి విదూషిమణితో ఈనాటి మన సుస్వరాల సందడి సందడి కార్యక్రమం ఉండబోతోంది. మరి మీరైతే అస్సలు మిస్ అవ్వకండి బాస్, మిస్ అయితే చాలా మిస్ అయిపోయినట్టు. సో మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే డెఫినెట్గా ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. ఏంటి ఆ సడన్ సర్ప్రైజ్, దాని వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి, ఆ ప్రత్యేకమైనటువంటి కళాకారుని ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే జస్ట్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ ఆర్జే జేఎస్వితో.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: 2:23 దాటి 10 సెకండ్లు అయిపోయింది. మానవ్ వివిధ భారతిలో సమయం. అండ్ ఎస్, నేను మీ అందరికి ప్రామిస్ చేసినట్టుగానే ఒక వండర్ఫుల్ మ్యూజికల్ సందడే సందడిని నేనైతే ఈ రోజు మీ అందరికి కూడా అందించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం? నేనైతే ఈరోజు మనతో పాటు స్టూడియోస్ లో ఉన్నటువంటి సంగీత విదూషీమణి గురించి ప్రస్తావించబోతున్నాను. నిజంగా ఇవాళ నేను చాలా అదృష్టం చేసుకున్నాను. అండ్ లిజనర్స్, మీరు కూడా. నాదోపాసన నందనవనంలో వికసించిన స్వర నందనగా భారతీయ కర్ణాటక సంగీత సౌరభాల పరిమళాల్ని అందించినటువంటి చందనగా ప్రతి స్వరంలోనూ భావాన్ని నింపి అశేష సంగీత సుస్వర ప్రియుల స్పందనగా ఈనాడు మనతో పాటు మన అందరి కోసం ఆ గాన మాధుర్యంలో మనందరినీ, ముఖ్యంగా వివిధ భారతి శ్రోతలందరినీ తరింపచేయటానికి విచ్చేసిన సంగీత సుధానిధి శ్రీమతి కొల్లూరు వందనా గారికి స్వాగతం, సుస్వాగతం.
1: నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, వెల్కమ్ టు ది స్టూడియోస్.
1: థ్యాంక్ యూ.
0: చాలా ఆనందంగా ఉంది ఇవాళ మీరు మా స్టూడియోస్కి విచ్చేయటం. అండ్ అలాగే మీ గురించి, మా శ్రోతలందరికీ మీ యొక్క సంగీత ప్రయాణం గురించి కొన్ని విషయాలైతే నేను తెలియజేయదలుచుకున్నాను. సంగీత సుధానిధి అయినటువంటి డాక్టర్

శ్రీమతి కొల్లూరు వందనా గారు, సంగీత కళాసాగర బిరుదాంగితులైన శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారు, అలాగే పల్లవీ చక్రవర్తి శ్రీమతి మండా సుధారాణి గార్ల శిష్య పరంపరకు చెందినటువంటి ఉన్నత శ్రేణి కళాకారిణి. అలాగే 3 దశాబ్దాలకు పైబడినటువంటి తమ సంగీత ప్రయాణంలో రాగం, తానం, పల్లవి వంటి క్లిష్టమైన అంశాలను సైతం అపూర్వ ప్రతిభని కనపరిచి దేశ విదేశాలలో మరీ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ప్రతిష్టాత్మకైనటువంటి ఎన్నో వేదికలపై తమ ప్రజ్ఞను చాటుకున్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అద్భుతమైనటువంటి అనమాచార్యుల కీర్తనని స్వరపరిచి NEP 2020 ఈ సంవత్సరానికి గాను న్యూఢిల్లీలో రూపొందించినటువంటి అష్టాదశ ప్రణాళికలో కర్ణాటక సంగీత ఆధారిత సంస్కృత రచనల యొక్క శిక్షణా కార్యక్రమానికి డాక్టర్ కొల్లూరు వందనా గారు ప్రధాన పరిశోధకులుగా వ్యవహరిస్తున్నారు. అండ్ వీటితో పాటు మరింత ముఖ్యమైన విషయం ఏంటి అంటే, గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ముందు 2024 జనవరిలో జరిగిన లేపాక్షి ఉత్సవాలలో సంగీత కార్యక్రమంలో భాగంగా కొల్లూరి వందనా గారి గానామృతాన్ని, గాన మాధుర్యాన్ని ప్రధానమంత్రి గారు ఎంతగానో కొనియాడారు. అలాగే ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ కళాకారిణి మరియు తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలలో అధ్యాపకురాలిగా 2 దశాబ్దాలకు పైగా బాధ్యతల్ని నిర్వహిస్తూ ఎంతో మంది శిష్యులని, ఆస్పైరింగ్ ఆర్టిస్టులని విద్వాంసులుగా తీర్చిదిద్దుతున్నటువంటి సంగీత విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందన గారు. సో ఇది వందనా మేడం యొక్క సంగీత ప్రయాణానికి సంబంధించినటువంటి కొన్ని మచ్చుతునకలు. మనం ఇంతటి సుదీర్ఘ ప్రయాణం విన్నగా నాకైతే ఒక మంచి పాట వినాలనిపిస్తుంది. సో మీ యొక్క గాత్రంలో ఒక మంచి పాట మా శ్రోతలందరి కోసం.

ఇంతటి అద్భుతమైన గాన మాధుర్యం మా శ్రోతలందరికీ మాకెలా అనిపిస్తుందో తెలుసా మ్యామ్? నిజంగా సుఖాలతో పికాలతో ధ్వనించినటువంటి ఒక మధుదయంలాగా, తేనెలో ముంచినటువంటి ఆ యొక్క గాత్రం వింటూ ఉంటే రాలేటి పూల రాగాలు పూచేటి పూల గంధాలతో అభిషేకించినట్టు స్వరాలని చాలా ఆనందాన్ని అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ డెఫినెట్లీ ఫ్రెండ్స్, మరి అర్థమైపోయింది కదా మీకోసం ఈ అద్భుతమైన పాట వస్తుంది. సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ స్పెషల్ మ్యూజికల్ సందడే సందడి విత్ మీ యువర్ ఆర్జీ జేఎస్వి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 MHz. బై

0: భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఉన్నారు సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేస్వి. అండ్ ఎస్, మనం అనుకున్నట్టుగా ఈ రోజు ప్రత్యేకంగా సంగీత సుస్వరాలతో సందడి చాలా ఆనందాన్ని అందిస్తుంది. ఎస్ మ్యామ్, వందన గారు మనతో పాటు మన స్టూడియోస్లో ఉన్నారు. మేడం, కళారంగం అందున సంగీతం అంటే నవవిధ భక్తిలో, అంటే భగవంతునికి దగ్గరగా చేరే ఒక మార్గంలో గానం, కీర్తనం ఇవన్నీ వస్తాయి. ఒక కర్ణాటక సంగీత విదూషీమణిగా మీకు మీ లైఫ్లో ద ఫస్ట్ మ్యూజికల్ మూమెంట్, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి సంగీతం వైపు నడిపించినటువంటి ఆ యొక్క తరుణం.
1: నాకు చిన్నప్పటి నుంచి అమ్మగారు, నాన్నగారు, మా అమ్మగారు శాంతకుమారి గారు, నాన్నగారు సత్యనారాయణ గారు, వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో మాకు

0: ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి, అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారివి. అప్పుడు పాపులర్గా వచ్చిన క్యాసెట్స్ అవన్నీ పొద్దున్న లేస్తూనే అవి వినపడుతూ ఉండేవన్నమాట ఇంట్లో. అంటే నాకు అంతకు మించి సంగీతం ఎక్కువ తెలీదు, ఈ రెండు బాగా వినటం మాత్రం తెలుసు. మా అమ్మగారికి నేను పాడాలని చాలా కోరిక ఆవిడకి, దాంతో నన్ను ఎలాగైనా సంగీతంలో పెట్టాలని ఆవిడ అనుకున్నారు. మా అక్క తను వీణ వాయిస్తారు, తను వీణ వాయించాలి నేను పాడాలి అని ఆవిడకి కోరిక అనమాట. అందుకని నన్ను గాత్ర సంగీతంలో ఎవరి దగ్గరైనా ఒక మంచి విద్వాంసుల దగ్గర పెట్టాలి అని ఆవిడ చాలా తపన పడ్డారు. ఆ తపనకి నిజంగానే భగవంతుడి అనుగ్రహం వలన మా గురువుగారు మండ సుధారాణి గారు, వారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళడం జరిగిందనమాట. అంటే మొదటి ఇన్స్పిరేషన్ అని చెప్పాలంటే నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటే,
1: సుబ్బలక్ష్మి గారి పాటే.
0: ఆ తర్వాత ఇంకా ఎంతమంది విద్వాంసులు ఉన్నారు, ఎంతమందివి వినొచ్చు అనే విషయాన్ని అవన్నీ కూడా మా గురువుగారు చేయి పట్టుకుని నడిపిస్తూ నేర్పించినట్టే. అంటే వినటం కూడా, సంగీతం వినటం కూడా నేర్పించారు, సంగీతం పాడడం కూడా నేర్పించారు. మొదటి నాకు తెలిసిన మొదటి విదుషీమణి మాత్రం ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ.
1: మరి భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ పాటలు, ఐ మీన్ కీర్తనలు కానివ్వండి, భజన్స్ కానివ్వండి, పాటలు కానీ ఎన్నో విన్నారు కదా. మిమ్మల్ని ఇప్పటికీ కూడా హాంట్ చేసే ఆవిడ పాట లేదా కీర్తన మీ గళంలో మా శ్రోతలందరి కోసం

0: ఆవిడవి ఎన్నో పాటలు ఇన్స్పైర్ చేయనివి అంటూ ఉండవు, కానీ నాకు ఈ క్షణానికి ఈ పాట తట్టింది అంతే.
1: మీరు కన్ను లేదుటిదే ఘన వైకుంఠం అని మీరు ఆలపిస్తుంటే కళ్ళు మూసుకుంటే ఆయన కనిపిస్తున్నారు మ్యామ్. ఆ వైకుంఠ నాథుడు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, నాకే కాదు మా శ్రోతలందరికీ కూడా. అండ్ వెల్, మరిన్ని మాటలు మాట్లాడుకోబోయి ఉండే ఒక చిన్న పాట. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు మ్యూజికల్ సండరీ సండరీ విత్ మీ యువర్ ఆర్జే జేఎస్బీ.

0: సో లిజనర్స్, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, నాకు అర్థమైంది. మీ మాటలు, మీ విషెస్ అండ్ అలాగే అన్ని కూడా నేను కూడా వందనా మేడంకి కన్వే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ విషెస్. అండ్ కమింగ్ బ్యాక్ టు మ్యామ్, ఇందాక మనం మీ ఇన్స్పిరేషన్, మీ తొలి అడుగు సంగీతం వైపు ఎలా అని మనం మాట్లాడుకుందాం. సంగీతం అంటేనే ఒక సముద్రం, అలాంటిది నేటి తరం సంగీతం మీద మీ అభిప్రాయం, అంటే లైక్ ఫ్యూజన్ మ్యూజిక్. ఇప్పుడు చాలా నంబర్ ఆఫ్ బ్యాండ్స్, బ్యాండ్ కల్చర్ అనేది రన్ అవుతుంది. కొన్ని చోట్ల కర్ణాటక సంగీతము ఆ రాగాలు ఆకలింపు చేసుకుంటూ కొత్తగా నూతన పోకడలతో జామింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. సో వీటి మీద మీకున్న అభిప్రాయం ఏంటి?
1: సంగీతం ఎప్పుడు కూడా పాత తరం కొత్త తరం అనేది జనరేషన్స్ మారుతూ ఉన్నా ఏమున్నా కూడా తిరుమల ఆలయం కానీ లేకపోతే అథెంటిక్గా మనకి ఏవైనా వచ్చినవి, ట్రెడిషనల్గా వస్తున్నవి కానీ వాటిలో ఏం మార్పు ఉండదు. అంతే కదా, ఇప్పుడు వాటి పవిత్రత కానీ వాటిలో ఎటువంటి మార్పు ఉండదు. మనలో మార్పు వస్తుంది కానీ వాటిలో ఏం మార్పు ఉండదు. అలాగా వాగ్గేయకారులు మనకు అందించిన రచనలు ఏవైనా ఉన్నవి, వాగ్గేయకారుని మనస్సును తెలుసుకుని ఆ మనసు మనం పూర్తిగా వాళ్ళలా అయిపోలేకపోవచ్చు, కానీ వాళ్ళు ఎటువంటి ఇమోషన్తో దాన్ని రాశారో రాయలేదు వాళ్ళు, అవి వాళ్ళలోంచి పలికినవి, అవి కూర్చుని పెన్ను కాగితం పట్టుకొని రాసినవి కాదు.
0: భావన
1: వాళ్ళ భక్తి ఆవేశంలోంచి, ముఖ్యంగా భక్తి ఆవేశం అనే మాటే చెప్పుకోవాలి, భక్తి ఆవేశంలోంచి వచ్చిన కొన్ని రచనల్ని మనకి ఒక నిధిలాగా అందిన వాటిని మనం అదే భక్తితో వాటిని కనుక చూస్తే అవి మనకు ఒకలా కనిపిస్తాయి.
0: కరెక్ట్.
1: దాంట్లో ఉండే వేరే కోణాలు, అంటే సంగీతం అనేది ఆయన త్యాగరాజస్వామి వారు చెప్పినట్టు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అని చెప్పారు. సంగీత జ్ఞానము మాత్రమే కాదు భక్తిని కూడా జోడించాలి అన్నది ఆయన ఒక స్టేట్మెంట్ మనకి చెప్పారు. కాబట్టి మనం అదే దృష్టితో చూసినప్పుడు ఆ రచన మనకు ఒకలా కనిపిస్తుంది. అంటే ఫ్యూజన్ చేయటము ఇష్టమా లేదా అనేది అది ఎవరి టేస్ట్, వాళ్ళది వ్యక్తిగతమైన అభిప్రాయం. కానీ ఈ రచనల్ని మాత్రం వీటిలోకి తేకుండా మనకి చాలా ఇతర రచనలు ఉన్నాయి, లేదా మనకి అంత జ్ఞానం ఉండేటప్పుడు మనకి మనం కూడా చాలా చేసుకోవచ్చు. అంటే క్రియేటివ్ మ్యూజిక్కి ఎంతో అవకాశం ఉంది. మనకి మనకు కావలసిన ట్యూన్స్ మనకు కావలసిన రిధంలో పెట్టుకోవచ్చు, మనకు కావలసినట్టుగా పాడుకోవచ్చు, వాయించుకోవచ్చు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటి అన్నిటికీ కావలసిన జ్ఞానాన్ని రచనలు ఇచ్చేసాయి మనకు ఆల్రెడీ.
0: ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా బాగా
1: ఉంది, అంత జ్ఞానం కూడా ఇప్పుడు పిల్లలకి చాలా ఎక్కువగా. కాబట్టి ఈ రచనల్ని వాటి ఇమోషన్ని కాపాడుకోవడం అనేది మన బాధ్యతగా నేను భావిస్తాను.
0: 100%
1: అది నిలబెట్టుకుంటూ క్రియేటివ్గా చేసుకోవడానికి ఇంకా ఏవైనా వేరే మార్గాలు కూడా ఎంచుకోవచ్చు. అట్రాక్ట్ చేయడానికి చాలా
0: ట్రెడిషన్ ఇస్ డిఫరెంట్.
1: ఎప్పుడు కూడా మనం ఎన్ని కొత్తవి చూసినా కానీ మళ్ళీ ఎంఎస్ లక్ష్మి గారిని చూస్తే రెండు చేతులు జోడించి దండం పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ డివినిటీ
0: ప్యూర్
1: ఎప్పుడైతే ఉంటుందో దాని విలువ ఎప్పుడు వేరేగానే ఉంటుంది.
0: అర్థమైంది మ్యామ్, చాలా అద్భుతంగా. అంటే నేటి తరం వాళ్ళకి డివోషన్, డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఈ 3 Ds తో పాటుగా ద మెయిన్ ప్యూరిటీ కూడా, అంటే ఆ రచనలు వాగ్గేయకారుల యొక్క భావన అన్నట్టుగా భావన మళ్ళకుండా అలానే ఉంచుతూ ఇండిపెండెంట్ మ్యూజిక్ లో ఇలాంటి ప్రయోగాలు చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా కర్ణాటక సంగీత ఆధారిత రాగాలను తీసుకుంటూ వీళ్ళ స్వీయ రచనలలో కాస్త
1: చేయొచ్చు. ఎన్నో వాళ్ళు మనకి అందించారు కూడా. ఇప్పుడు త్యాగరాజస్వామి వారు కానీ, ఆయన కుంతలవరాళి రాగం, లేకపోతే జింగ్లా అని ఒక రాగం, ఇలాంటివి చాలా, అంటే రేర్ రాగాస్, చాలా ఆయన కనిపెట్టిన రాగాలు ఎన్నో చాలా డిఫరెంట్ ఇమోషన్స్లో మనకి దొరుకుతాయి. అంటే అన్నీ ఒకే ఇమోషన్ కాకుండా చాలా రకరకాలైన వీటిలో ఉండేవి ఉన్నాయి మనకి. వాటిని మనం చూసే దృష్టి ఎలా ఉంటుంది అని, రచనని మాత్రం డిస్టర్బ్ చేయకుండా మనం మనకి ఆ రాగాన్ని తీసుకొని దాంట్లో రకరకాలైన ఇమోషన్స్ మనం పండించవచ్చు.
0: మ్యామ్, రాగా టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి, రాగా ఈజ్ ఎమోషన్ లైక్ ఆన్ అ జనరల్ వే, బట్ అట్ ద సేమ్ టైమ్ రాగా ఇట్సెల్ఫ్ హ్యాజ్ ఎ పర్సనాలిటీ. అంటే రాగా, ఒక రాగాన్ని మనం తెలుసుకోవాలన్నా కూడా ఒక కొత్త

0: పర్సన్ తో మనం పరిచయం ఎలా ఏర్పరచుకుంటాము, తన యొక్క స్పెషాలిటీస్, ప్రయోగాలు, తన యొక్క జనరల్ పోకడలు, ఇలాగా ఇలాంటి వాటిల్లో నూతన కళాకారులకు అంటే ఆస్పైరింగ్ ఔత్సాహిక కళాకారులకి మనోధర్మ సంగీతం అని ఒక కాన్సెప్ట్ ఉంది కదా. సో వీటిల్లో వాళ్ళు పైకి రావాలి, నిష్ణాతులు అవ్వాలి, మనోధర్మాన్ని ఎలా పాడాలి అనేటువంటి అంశాలలో ఈ రాగ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాగ సాధన థాట్ ప్రాసెస్ లో, మీ మాటల్లో ఒక టీచర్గా?
1: అంటే మనోధర్మ సంగీతం అనేది డైరెక్ట్గా అదేదో నేర్పిస్తే నేర్చుకోవడానికి వచ్చేది అలా కాదు. అంటే మనోధర్మ సంగీతం విడిగా ఇది ఒక ఒక కీర్తన నేర్పించినట్టో కృతి నేర్పించినట్టో కాదు, అది ఒక ప్రాసెస్. అంటే బేసిక్ స్వరస్థానం నుంచి లయ సాధన, స్వరస్థానాలు, అలాగే రకరకాలైన రాగాల్లో ఎక్సర్సైజ్లు, అకారం, ఇలా ఇవన్నీ జోడించుకుంటూ స్వరజ్ఞానం, రాగజ్ఞానం ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళితే మనోధర్మ సంగీతం అనేది అది అలవోకగా ఆ ఫ్లో, అదొక ప్రాసెస్. అది డైరెక్ట్గా మనోధర్మ సంగీతం అనేది ఏదో నేర్చుకోవాలేమో, వెళ్ళి నేర్చుకుంటే వస్తుందేమో అనుకుంటాం, కానీ దానికి ముందు ఇదంతా సాధన జరిగిపోతే దాంతోపాటు వినికిడి. మంచి సంగీతం ఎప్పుడైతే వింటామో, మనోధర్మం అనేది ఎవరి మనసుకు తోచింది వాళ్ళు పాడడం అని కదా మనోధర్మ సంగీతం అంటే. అంటే నీ మనసుకి ఏం తోచాలి, నువ్వు విన్నది నువ్వు నేర్చుకుంటున్నది కలవాలి,
0: కలవాలి,
1: కలిసినప్పుడే అది నీ మనోధర్మం అవుతుంది. అంతేకాని పేపర్ మీద రాసుకుని ఇప్పుడు నాలుగు సంగతిలో నాలుగు స్వరాల్లో రాసుకుంటే అది మనోధర్మం కాదు, అది టీచర్ మనోధర్మం అవుతుంది, నీ మనోధర్మం అవదు. కానీ ఒక మార్గం చూపించడానికి ఈ విధంగా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని గురువు హెల్ప్ చేయగలరు, కానీ దాన్ని పట్టుకోవడానికి ముందు చేయవలసిన సాధన ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది.
0: ధర్మబద్ధమైన సాధన
1: అది చేస్తూ ముందుకు వెళితే ఖచ్చితంగా అందరూ కూడా మనోధర్మంలో ఎక్సెల్ అవుతారు.
0: అమేజింగ్ మ్యామ్. సో వినికిడి చాలా ఇంపార్టెంట్. ప్రప్రథమంగా మనం ఏ శైలి అయితే అభ్యసిస్తున్నామో, కర్ణాటకం కానీ హిందుస్థానీ అవనివ్వండి, వివిధ రకాల రాగాలని కచేరీలని వినడం ద్వారా, ప్రయోగాలను తెలుసుకోవడం ద్వారా మనకు ఒక అర్థం అనేది అవుతుంది అండ్ బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. వండర్ఫుల్ మ్యామ్, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. అంతకన్నా ముందు ఒక స్వీట్ సాంగ్ అయితే మీకోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

0: 2:50 మన క్లాక్ లో టైం, మరి మనమున్నాము సుస్వరాల సందడి సందడి స్పెషల్ షో విత్ మీ యువర్ ఆర్జే జయస్వి గారు అండ్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందనా గారితో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాము సంగీతానికి సంబంధించి. మ్యామ్, ఇందాక సంగీతం విషయంలో ఎక్కువగా వినటం చాలా బాగుంటుంది అని చెప్పారు. సో నేటి తరం అంతా కూడా పరుగులు తీస్తోంది సోషల్ మీడియా. సో ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే సోషల్ మీడియా ఈజ్ జస్ట్ రూలింగ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పొచ్చు, పెద్దల నుంచి చిన్నవాళ్ళ వరకు. సో సంగీతం వింటే మనకు అందులోని ఆ యొక్క స్వచ్ఛత, ఆంతర్యం ఇవన్నీ ఆకలింపు అవుతాయి. అలాంటిది రీల్స్ చూస్తూనో షార్ట్స్ చూస్తూనో ఇలాగా టైం ఇలా గడిచిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని గ్రాప్ చేయాలి అంటే ఇప్పుడున్నటువంటి తరుణంలో సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని ఎలాంటి కాంటెంట్ వస్తే బాగుంటుంది సంగీతం వైపుగా, ముఖ్యంగా కర్ణాటక సంగీతం వైపు? మీ అభిప్రాయం మీ మాటల్లో.
1: రీల్స్ షార్ట్స్ ఇలాంటివి చాలా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి.
0: అవును,
1: దానికి వాళ్ళు బానిసలు కూడా అయిపోతున్నారు.
0: అవును మ్యామ్. యా,
1: అయితే అది ఏదైనా కూడా అతి సర్వత్ర వర్జయతని పెద్దవాళ్ళు చెప్పినట్టు, ఏది కూడా ఇప్పుడు వరుసగా మనకి కంటెంట్ ఎలా వస్తుందంటే రీల్స్లో, నేను అంటే ఎక్కువ పెద్దగా నేను చూడను కానీ నేను గమనించింది ఏంటంటే ఒక 10-15 విషయాలు వెంట వెంట వెంట వెంటనే వచ్చేస్తుంటాయి. అంటే ఒక సినిమా గురించి వస్తుంది, ఒక వంటకం గురించి వస్తుంది, ఒక పాట గురించి వస్తుంది, ఒక చిన్నపిల్లలు మాటలు గురించి వస్తాయి, ఇంకేదో ఆటలు, ఇంకేవో అడ్వర్టైజ్మెంట్లు, అలా వరుసగా అంటే ఒక మైండ్ ఎప్పుడు కూడా స్థిమితంగా ఉండే పరిస్థితి లేదన్నమాట. అంటే వెంటనే మార్పులు మార్పులు వచ్చేస్తూ ఉంటే ఆ ఇంపాక్ట్ మైండ్ని చాలా ఎక్కువ డిస్టర్బ్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. బట్ పాజిటివ్ సైడ్ ఏంటంటే ఒక్క నిమిషంలో ఒక మంచి రాగము లేకపోతే ఒక కీర్తన పల్లవు ఎవరైనా చిన్నపిల్లలు పాడినా కూడా చాలా ఆనందం కలుగుతుంది. అది ఏంటంటే ఆ దాన్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇది ఎంతవరకు అవసరం అనే విషయాన్ని కొంచెం
0: గమనించుకోవాలి.
1: అది పెద్దవాళ్ళు అయితే పిల్లల్ని కొంచెం చూసుకుని అదుపు చేస్తూ ఉండడం, పెద్దవాళ్లే ఉంటే మరి దానికి ఎవరికి వాళ్ళు కొంచెం దాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అంత కంటెంట్ ఉందన్నమాట, మనకి చాలా డిస్టర్బ్ అయిపోతాము అనిపిస్తుంది నాకు అవి వెంట వెంట వెంటనే చూడటం వల్ల. ఒక్కటి ఏదైనా మనం చూసిన తర్వాత దాని ఇంపాక్ట్ చాలాసేపు ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక పాట విన్నాము, సుబ్బలక్ష్మి గారిది విన్నా లేదా బాలమురళి గారిది ఒక తత్వం విన్నాం అనుకోండి, దాని ఇమోషన్ మనని చాలాసేపటి వరకు అందులో ఉంచుతుంది. అలా ఉండనివ్వకుండా మనస్సుని చంచలంగా చేసేస్తోందేమో అని నాకు అనిపిస్తోంది ఈ వీటి వల్ల. సో ఏంటంటే మనకి కావలసిన కంటెంట్ ఏది కావాలి అనేది మనం ఫస్ట్ జడ్జ్ చేసుకోగలిగారు ఎవరికి వాళ్ళు,
0: 100%
1: మనకి ఏది కావాలి అనే క్లారిటీ కనుక లైఫ్లో ఉంటే తప్పకుండా అలాంటి కంటెంట్ మనకు దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే అవి కూడా చేస్తున్నారు, చాలా మంది
0: చేస్తున్నారు,
1: మంచి మంచి కంటెంట్స్ ఉండేవి వస్తున్నాయి, అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ అది కనిపించితే అది ఆస్వాదించే లోపల ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అది కాకుండా కొంచెం మనకి మనం జడ్జ్ చేసుకొని
0: ఒక
1: బ్రేక్ పెట్టుకొని ఇలాంటివి మనం చూస్తే మనకి ఉపయోగపడుతుంది. అంటే అసలు మనకేం కావాలనే క్లారిటీ మాత్రం ప్రతి వాళ్ళకి ఉండాలి.
0: ఇట్ షుడ్ బి వెరీ ప్రొడక్టివ్ అంటే.
1: అంతే, ఖచ్చితంగా స్టూడెంట్స్కి మెయిన్గా, స్టూడెంట్స్ అది లేకపోతే మాత్రం వాళ్ళు చాలా కోల్పోతారు, టైం కోల్పోతారు, ఎనర్జీ కోల్పోతారు. చాలా ఎనర్జీ పోతూ ఉంటుంది ఈ ఇవి చూడటంలోంచి, డ్రైన్ అయిపోతారు
0: బ్రెయిన్ అంతా కూడా. అలా మ్యామ్, ఇదివరకు అంటే గురు శిష్యుల యొక్క అంటే గురువుల దగ్గరికి వెళ్ళి చక్కగా కూర్చుని సాధన చేసి ఎన్నో విషయాలు తెలుసుకునేవాళ్ళు. ఇప్పటికీ ఆ పద్ధతి ఉంది, అదేం మారిపోలేదు. ఆన్లైన్ లో అయినా

0: కూడా. సో గ్రూప్ క్లాసెస్, వన్ టు వన్ క్లాసెస్ కానివ్వండి, ఇలాంటి నేర్చుకుంటున్నటువంటి తరుణంలో కొంతమంది లైక్ ఫాస్ట్ ఫాస్ట్ గా నేర్చేసుకోవాలి, అంటే తొందరగా మేము పాడేయాలి అనేటువంటి ఒక జిజ్ఞాసతో రియాలిటీ షోస్ కానివ్వండి, లైక్ పర్సనల్ లైఫ్ కానివ్వండి. సో సంగీతం అనేది ఒక టైం లిమిట్ ద్వారా నేర్పించేటువంటి తరుణం కూడా. కొన్ని విషయాల్లో మనం వింటూ ఉంటాం, గురువులుగా మా అమ్మాయి పాడేస్తారా అండి, ఇలా చేస్తారా అని అడుగుతుంటాం. సో మ్యూజిక్ అనేది టైం లిమిట్ ఉండదు అని మా అభిప్రాయం. సో ఈ విషయంలో తల్లిదండ్రులకు కూడా అండ్ అలాగే పిల్లలకి చెప్పేటువంటి విషయం ఏంటి ఒక గురువుగా? అంటే ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ అ పాపులారిటీ, బట్ ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ అ సబ్జెక్ట్ బేస్డ్ మీదుగా వాళ్ళ మనసు ఎలా మళ్ళుతుంది అనేటువంటి మాటలు మీ ద్వారా వినాలని మాకు.
1: నేను అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మామూలుగా చాలా నార్మల్గా అందరికీ అర్థమయ్యేటట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక వంటకం ఏదైనా వండుకోవాలనుకోండి, ఏదో కూర చేసుకోవాలి, దాన్ని ఇంత సైజ్ ముక్కలు తరగాలి, ఇంతసేపు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి
0: టైం
1: చేయాలి, ఈ టైంలో ఉప్పు వేయాలి, ఈ టైంలో ఇంకేదో పచ్చిమిరపకాయ అల్లం వేయాలి, ఇంకేదో వేయాలి, దానికి ఒక ఇది అంటే ఇదంతా దేనికి? ఒక పక్వమైన రుచికరమైన ఒక వంటకం మనం కనుక ఆస్వాదించాలి అనుకుంటే దానికి ఒక టైం ఉంటుంది. మనకి చాలా ఇష్టం కదా అని సడన్గా డైనింగ్ టేబుల్ మీదకి అది వచ్చేది కదా. అలాగే మరి అలాంటి కూరే రానప్పుడు సంగీతానికి, అంటే ఇది 25 ఏళ్ళైనా రాదు, 30 ఏళ్ళైనా రాదు కాబట్టి మన జీవితంలో ఏం రాదు అలా నేను చెప్పటం లేదు. మనకి ఒక మంచి విధానంలో మనం కనుక సంగీతం పాడుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తే దానికి సరైన మార్గాన్ని వెతుక్కుని ఆ మార్గంలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మంచి సంగీతం పాడుకోగలరు అందరూ. ఆ మార్గాన్ని కరెక్ట్గా పట్టుకోవాలి, అనుసరించాలి, సాధన చేయాలి.
0: అద్భుతం మ్యామ్. అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం తినకూడదు. సో నిజంగా మ్యామ్, సో దేనికైనా సమయం
1: రావాలి.
0: సమయంతో పాటు సంగీతం మనకి ఓర్పుని నేర్పుని కూడా నేర్పిస్తుంది అని మాటల్లో అందించారు. సో మరిన్ని విషయాలు అయితే మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, కానీ అంతకన్నా ముందు ఒక షార్ట్ అండ్ స్వీట్ సాంగ్ మీ మాటల్లో. ఏదన్నా అన్నమాచారి కీర్తన కానివ్వండి, రామదాస్ కీర్తన కానివ్వండి, మీ యొక్క గానామృతాన్ని ఆస్వాదించాలని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. సో లిజనర్స్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది కదా వందనా మేడంతో, చాలా విషయాలు మీరు కూడా తెలుసుకుంటున్నారు. అండ్ ఇప్పుడైతే ఒక అద్భుతమైన కీర్తన.

0: ఆహా, ఎంతో అద్భుతమైన, ఎంతో రుచికరమైన ఈయన రామనామం విన్నాక ఈ పాట వినకపోతే ఎలా? సో లిజనర్స్, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.
1: శ్రీరామ కోదండరామ.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు, పర్యావరణ హిత ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు ప్రజల నుంచి వెంతులు స్వీకరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్చాలయాల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవెల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి పాల్గొని పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్దిపై జరిగే చర్చల్లో పాల్గొంటారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశిల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ తెలిపారు. రాష్టంలో పట్టదారు పాస్పుస్తకాల పంపిణీ, భూముల రీసర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి రాష్టంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆమె ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై విత్ మీ జేఎస్వితో. 3:04:11 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనం ఉన్నాము సుస్వరాల సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేఎస్వి అండ్ అలాగే డాక్టర్ కొల్లూరు వందనా గారితో. చాలా చాలా అద్భుతమైన విషయాలు అయితే ముచ్చటించుకుంటున్నాం. సో మ్యామ్, మరి చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కసారి మనం సినిమా వైపు వెళ్ళిపోదాం. సో

సినిమా అనేది అందరికీ చాలా ఇష్టమైనటువంటి ఒక ఫీల్డ్ కాబట్టి, కళారంగాల్లో సినిమాకు కూడా పెద్దపీట ఉంది కాబట్టి, మన తెలుగు సినిమాల్లో నాటితరం పాటలు ఎక్కువగా భావ రాగ తాళయుక్త

0: ఆకర్షించినవి, ఘంటసాల గారు పాడినవి, పిబి శ్రీనివాసరావు గారు పాడినవి, అండ్ కొంచెం బాలసుబ్రహ్మణ్యం గారివి, ఎలా అయినా. సో వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ మీకు బాగా నచ్చింది? ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం,
1: ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం ఉంటుంది. అదే,
0: అవును,
1: అందరూ రకరకాల స్వీట్స్ లాగా అనమాట. అన్ని స్వీట్స్ బాగుంటాయి, ఇది
0: భానుమతి
1: ఏది
0: గారిది
1: బాగుంది ఇది బాగుంది అని చెప్పడానికి లేదు. అలా
0: మీ
1: అంటే
0: అన్ని ఫేవరెట్ అన్నారు కాబట్టి మా తరం వాళ్ళకి తెలిసే విధంగా భానుమతి గారిలో ఒక ప్రత్యేక శైలి మాకేమని అనిపిస్తుంది, మాకేముంటుంది మీ మాటల్లో?
1: వీళ్ళందరిలోనూ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాత తరం వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్కగా కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుని వాళ్ళు సినిమా పాటలు పాడేవారు.
0: పాడేవారు
1: కాబట్టి ఏదో ఒక ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ పాటల్లో. అదేంటంటే, పూర్వం సంగీతం వాళ్ళు ఎవరైనా కూడా, క్లాసికల్ మ్యూజిషియన్స్ కానీ ఇటు సినిమా వాళ్ళు కానీ, వాళ్ళల్లో ఒక రకమైన ప్యూరిటీ అంతే, దానికి ఇంకొక మాట
0: లేదు.
1: నాకైతే తెలియదు.
0: సో అందరికి ఆపాదించేలాగా ఒక ప్యూరిటీ,
1: అవును, అంటే నిష్కల్మషంగా ఉంటుందన్నమాట. ఆ పాట వింటూ ఉంటేనే ఒక రకమైన ఇన్నోసెన్స్, హాయి, డివినిటీ
0: డివినిటీ
1: అన్ని అందరిలోనూ, పూర్వం వాళ్ళ అందరి పాటల్లో నాకు కనిపిస్తూ ఉంటుంది.
0: అవును. సో ఆ పాటలు విన్నా, ఆ మాటలు స్మరించుకున్నా,
1: అవును,
0: వాళ్ళ గొంతులు విన్నా కూడా మనసు, ఐ మీన్ మనిషి మనసు లోతులలో ఉన్న నిష్కల్మషమైనటువంటి భావాలన్నిటికీ తెరతీసే విధంగా ఉంటుంది.
1: అవును.
0: సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ మాయా బజార్,
1: అవును,
0: ఆ కాలనాడిది, ఒక్కసారి ఆ పాట
1: తప్పకుండా వేయండి,
0: విందామా?
1: విందాం.
0: తప్పకుండా. సో ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ ట్యాప్ ఇన్ టు ద నాస్టాల్జిక్ సాంగ్.

City FM 101.3. సో వెల్ మరి అలా మాయాబజార్ సినిమా నుంచి అద్భుతమైన పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు సందడి సందడి విత్ మీ జేఎస్వితో. అండ్ మ్యామ్, ఇప్పటి వరకు సినిమా గురించి వీటి గురించి ఇన్ని మాట్లాడుకున్నాం. సంగీతంలో ప్రధాన పాత్ర పోషించింది వాగ్గేయకారుల యొక్క రచనలు. సంగీత మూర్తిత్రయంలో ఉన్న రచనలు అందరికీ సుపరిచితమే. అలాగే తొలి తెలుగు వాగ్గేయకారులైన పదకవిత పితామహుడు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు, తర్వాత కంచర్ల గోపన్న రామదాస్ గారు, ఇలా అందరికీ సుపరిచితమే. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి రచనా శైలితో ఎంతో మంది మనసులలో ముద్రించుకుపోయినటువంటి ఆ సాహిత్యం సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి. సో వారి యొక్క రచనల గురించి ప్రత్యేకమైనటువంటి మాటలు, అలాగే వారి రచనలో ఏదైనా ఒక కీర్తన మీ గాత్రల్లో.

0: అయిపోయిందా మామ్? అప్పుడే నా మనసు రామరసంలో అలా తేలియాడుతోంది. నిజంగా ఇట్స్ అ బ్లెస్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి రచనలో ఒక కీర్తన మా అందరి కోసం వినిపించారు. ఆయన శైలిలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ రచనలు ఇలా మీ మాటలు ఆయన సాహిత్యం గురించి.
1: మనకి చాలా తెలుసు, మానస సంచరణే, తర్వాత గాయతి వనమాలి, ఇలా చాలా ఉన్నాయి. మంచి సంస్కృతంలో చక్కటి మనకి ఎన్నో కీర్తనలు అందించిన మహామహా గొప్ప మహానుభావుడు ఆయన. అవి మనకి అందటమే చాలా అదృష్టం.
0: వాటిని ఇలా పాడుకోవడం
1: ఇంకా అదృష్టం.
0: సంస్కృతం అన్న మాట వచ్చింది కాబట్టి సంస్కృత రచనలు, ప్రముఖంగా కర్ణాటక సంగీత ఆధారిత రచనలకి ప్రధాన పరిశోధకురాలిగా మీ యొక్క ప్రయాణం ఎవరి రచనల మీద సాగింది?
1: అది సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారన్నమాట. దాంట్లో ఏంటంటే సంస్కృత సాహిత్యాన్ని ఎక్కువ ప్రచారం చేయడానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో నా ప్రాజెక్ట్ కూడా అప్రూవ్ అయింది. దాంట్లో ఏం చేసామంటే చాలామంది వాగ్గేయకారులవి, మరి పురంధరదాసుల వారు మొదలుకొని అంటే సంగీత పితామహులు పురంధరదాసుల వారు, త్యాగరాజ స్వామి వారు, త్రిమూర్తి త్యాగరాజ స్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు వారు, అలాగే ముందు వాళ్ళు రామదాసులు వారు, అన్నమాచార్యులు వారు ట్రినిటీకి ముందు, అలాగే పోస్ట్ ట్రినిటీ, అందరి రచనల్లోనూ సంస్కృతంలో సాహిత్యం ఉన్న రచనలను తీసుకుని వాటిని మన ఇంతకుముందు రేడియోలో వచ్చే సంగీత శిక్షణ లాగా అనమాట. అంటే టీచర్ టీచ్ చేస్తూ ఉంటారు, పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా సంస్కృత కీర్తనల్ని మేము నేర్పించడం అనేది రికార్డింగ్స్ చేసాం అనమాట ఈ ప్రాజెక్ట్లో. అలాగే స్తోత్రాలు, చాలా స్తోత్రాలు, అష్టకాలు, ఇవన్నీ కూడా మనకి సంస్కృతం లిటరేచర్లో దొరికినటువంటి ఎంతో గొప్ప గని. వాటన్నిటినీ కూడా వీలైనన్ని తీసుకుని మాకు ప్రాజెక్ట్లో అవసరమైనన్ని పెట్టుకుని వాటన్నిటిని కూడా ఇలా శిక్షణ రూపంలో అనమాట రికార్డింగ్స్ ని చేసాం. అది ప్రాజెక్ట్లో చేసిన
0: చాలా అద్భుతమైన విషయం.
1: దీనివల్ల అసలు చాలా పిల్లలు సంస్కృతం నేర్చుకోవటానికి, అలాగే ఉచ్చారణ చక్కగా ఉండటానికి, వీటన్నిటికీ సంస్కృతం మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా, మా అమ్మాయి, దాని పేరు శృతి సంహిత, తను సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇప్పుడు కోర్సు చదువుతోందన్నమాట. అంటే ఈ సంస్కృతం పట్ల ఒక రుచి ఏర్పడటం, అది నేర్చుకుంటే ఎన్నో విషయాలు మనకి అవగతం అవుతాయి. అంటే భాష ఒకటే కాదు, లిటరేచర్ని స్టడీ చేస్తుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అలాంటి ఒక మంచి అనుభూతి మేమందరం కూడా ఆ ప్రాజెక్ట్లో ఉన్న అందరం కూడా పొందాము. ఎందుకంటే సంస్కృత రచనలకు ఉండే గొప్పతనం అది.
0: అద్భుత.
1: ఇప్పుడు అది సంస్కృతం చదువుకోవడానికి ఇష్టపడి ఆ కోర్సు కూడా తీసుకుంది. అది
0: వండర్ఫుల్ మ్యామ్. సంస్కృత రచన ప్రస్తావన వచ్చింది కాబట్టి అన్నమాచార్యుల వారి రచనలో

0: ఇలాంటి కీర్తనలు విన్నప్పుడు తాదాప్యం చెందటం అనేది ఇవాళ నేను ప్రత్యక్షంగా అనుభూతి చెందాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ కీర్తనను మా అందరి కోసం మీరు పాడినందుకు. అండ్ యస్, మరి వందనా గారి యొక్క మాటలు అండ్ అలాగే అద్భుతమైన కీర్తనలు, సంగీత ప్రయాణం గురించి, సంగీతంలో ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అండ్ ఈ కార్యక్రమంలో భాగంగా మీరు పిహెచ్డి, మరీ ముఖ్యంగా శంకరాభరణ రాగంలో త్యాగరాజస్వామి వారి, ముత్తుస్వామి దీక్షితారు వారి యొక్క రచనల మీదుగా చేశారు. సో ఈ రాగమే ఎంచుకోవడానికి గల ప్రత్యేక కారణం ఏంటి, దాని వెనక ఉన్న రీజన్ ఏంటి మ్యామ్? సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు డూ?
1: అంటే పిహెచ్డి యాక్చువల్గా చెప్పాలంటే ముందు ఒక డిగ్రీ కోసం అన్నట్టుగానే చేయడం మొదలు పెట్టాను. కానీ అంటే ఒక పెద్ద రాగం ఏదైనా, నాకు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఏదైనా సబ్జెక్ట్ చేయాలి అనే ఒక దృష్టితో అనుకున్నప్పుడు ఈ రాగం నాకు గైడ్ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మండపాక్ శారద గారు, ఆవిడ సజెస్ట్ చేశారు ఒక పెద్ద రాగం ఏదైనా తీసుకొని దాన్ని స్టడీ చేయటం అనేది కూడా మేజర్ స్కేల్ రాగం. అది అంటే అంత స్కోప్ ఉన్న మంచి పెద్ద రాగం కాబట్టి దాంట్లో చేయొచ్చేమో అని ఒక ఆలోచన వచ్చింది. అది స్టార్ట్ చేసిన తర్వాత మరి అద్భుతమైన రచనలు త్యాగరాజ స్వామి వారు కానీ దీక్షితుల వారు కానీ ఎన్నో రచనలు చేశారు. వాటిని స్టడీ చేయడానికి నాకు ఇది చాలా ఒక పెద్ద అవకాశం కలిగింది ఆ పిహెచ్డి రూపంలో.
0: ఈ పిహెచ్డి చేస్తున్న తరుణంలో మీకు పర్సనల్ గా బాగా ఆకర్షించిన విషయాలు ఏంటి మ్యామ్? అంటే ఈ ఇరువురి రచనలలో మీకు పర్సనల్ గా బాగా ఆకర్షించిన విషయాలు ఏంటి?
1: అంటే ఇద్దరివి రెండు డిఫరెంట్ స్టైల్స్ కదా.
0: అవును.
1: అంటే దేని రుచి దానిది. ఈయన కీర్తనలో చూస్తే ఒక రకమైన ఎమోషన్ కనిపిస్తూ ఉంటుంది, ఆయన చూస్తే ఒక పెద్ద రాగ ప్రవాహం ముక్తస్వామి దీక్షితుల వారివి. అంటే శంకరాభరణాన్ని ఇద్దరు డీల్ చేసిన విధానం అది, అంటే మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి అన్నమాట అది. ఇప్పుడు దీక్షితుల వారి కీర్తనలు ఉన్నాయనుకోండి,

చూద్దాం. అంటే ఇలాంటి కాల ప్రమాణంలో ఉండేవి త్యాగరాజ స్వామివారి దాంట్లో కూడా ఉన్నాయి. అంటే శంకరాభరణాన్ని డిఫరెంట్ షేడ్స్ లో చూపించడం ఎలా అనేది వాళ్ళ రచనలో నేను గమనించాను.

0: యావు ఎందుకు పెద్దల వలె బుద్ధియవు అని అడిగినప్పుడు శంకరాభరణం ఎలా ఉంది, అందులో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, మర్యాద గాదురా అని చెప్పినప్పుడు అందులో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది. అంటే రాగాన్ని వాళ్ళు ఎన్ని రసాలు పండించారో రాగంలో, అది తెలుసుకోవడానికి ఒక అవకాశం నాకు కలిగింది ఆ పిహెచ్డీ చేస్తున్నప్పుడు.
1: నాకు మీరు ఇంత జ్ఞానాన్ని ఒక ముత్యంలాగా అందించారు. నాకైతే అంటే నా తోచిన నా బుద్ధికి ఒకటే తెలిసింది,

నాకు నాకైతే ఇదొక్క మాటే నాకు తోచింది. నిజంగా చాలా ఆనందాన్ని అందించారు. సో ఒక చిన్న పాట అయితే విందాం, అండ్ ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు సుస్వరాల సందడి సందడి విత్ మీ యువర్ ఆర్జే జేఎస్వి, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ ఫైవ్ విత్ మీ జేఎస్పితో. 3:24 అయిపోయింది అండ్ సమయం చూస్తూ ఉండగానే అలా అలా అలా పరుగులు తీస్తోంది సుస్వరాలతో ఈరోజు. వెల్ మరి నేటి సుస్వరాల సందడి సందడిలో మ్యామ్, ఇప్పటి వరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం సంగీతానికి సంబంధించి, శాస్త్రీయంగా విషయాలు అండ్ దానికి సంబంధించి. ఇప్పుడు ఒక్కసారి ర్యాపిడ్ ఫైర్ మూడ్ లోకి వెళ్ళిపోదాం. మీకే గనక ట్రైమ్ అంటే టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే, అంటే కాలంతో పాటు ప్రయాణించుతూ వెనక్కి వెళ్ళి, మీరు ఎవరితో కాన్సర్ట్ చేయడానికి ఇష్టపడతారు? నేను మీకు ఆప్షన్స్ ఇస్తాను. సో మీరు గనక టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే మీరు ఎవరితో కాన్సర్ట్ చేయడానికి అంటే స్టేజ్ ని షేర్ చేసుకోవడానికి ఆనందంగా భావిస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఎంఎస్ సుబ్బులక్ష్మి అమ్మ, అండ్ సెకండ్ ఎంఎల్ వసంత్ కుమార్ గారు, అండ్ దాంతో పాటు థర్డ్ డికే పట్టమ్మాళ్ గారు. నాకు ఆన్సర్ అప్పుడు గోచరిస్తుంది, అన్డౌటెడ్లీ.

0: సుబ్బలక్ష్మి గారు, ఎందుకంటే నాకు సంగీతం అనే ఒక పెద్ద సబ్జెక్ట్ని ఆవిడ గొంతులోంచి వినటం అనేదే జరిగింది మొదటిసారి కాబట్టి.
1: సో ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ ఇస్ యువర్ పక్కా ఆన్సర్.
0: ఎందుకంటే ఆవిడ నేను చూడలేకపోయాను నా లైఫ్లో, కాబట్టి టైం కనుక వెనక్కి వెళ్తే ఒకసారి ఆవిడ చూస్తాను. ఆవిడతో పాడాలని కాదు, ఆవిడ పక్కన కూర్చోవాలని కాదు,
1: కచేరీ అన్న వినాలి
0: తప్పకుండా. ఎదురుగా అసలు ఆవిడ చూసి ఒకసారి దండం పెట్టుకుంటే చాలు.
1: వాట్ ఎ బ్లిస్ఫుల్ మూమెంట్ నిజంగా. అండ్ మీ ఆల్ టైమ్ ఫేవరెట్ రాగా, అంటే మీ ఫేవరెట్ రాగా అని అడిగితే అలా ఉండదు అని అందరూ అంటారు, ఎందుకంటే ఒక రాగం అని మనం స్టిక్ ఆన్ అవ్వలేము. సో ఎల్ల వేళలా మీ మనసుకి ఏదైనా ఆలాపన చేసినప్పుడల్లా ఈ రాగం ఆలవోగ్గా వచ్చేస్తుంది అనేటువంటి రాగ?
0: అలా ఏం చెప్పలేను, నాకు ఇప్పుడు వెంటనే స్ట్రైక్ అయింది కాంభోజీ.
1: ఆహా, ఒక ఒక పల్లవి మా కోసం కాంభోజీలో.

0: అద్భుతం మ్యామ్.
1: థ్యాంక్ యూ.
0: అండ్ రాగా గురించి అయిపోయింది. సినిమా సంగీత దర్శకులలో మీకు బాగా నచ్చిన సంగీత దర్శకులు ఆప్షన్స్ ఇస్తాను నేను.
1: ఇవ్వండి.
0: ఘంటసాల గారు అండ్ ఎస్ రాజేశ్వరరావు గారు, కేవి మహాదేవన్ గారు, పుహలింద్ గారు.
1: మీరు నాలుగు రకాలైన స్వీట్స్ పెట్టి అది ఒకటే తినండి అని చెప్తున్నారు.
0: సరే, ఇప్పటికిప్పుడు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ నాలుగు పేర్లు ఒక చిట్లో ఉన్నాయి, కళ్ళు మూసుకుని ఒకటి తీసారంటే
1: ఘంటసాల గారు.
0: అమేజింగ్. నేటి తరం అంటే తర్వాత తరం, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు పాటల్లో ఇప్పటికీ మీరు అప్పుడప్పుడు అలా హమ్ చేసుకునే సాంగ్
1: ఇందాక మీరు వేసిన పాట ఆమని పాడవే,
0: వండర్ఫుల్. అలాగే సినీ సంగీతం ఆలపించినటువంటి సింగర్స్ లో మీకు బాగా నచ్చిన గాయని గాయకులలో ఫిమేల్ అండ్ మేల్ ఎవరైనా?
1: ఘంటసాల గారు, సుశీల్ గారు.
0: వెరీ నైస్. అండ్ నేటి తరం గాయని గాయకులు ఎవరైనా మీ మనసుకి నచ్చారా?
1: నేను పెద్దగా కొత్త
0: నేటి తరం పాటలు తక్కువనే వింటారు,
1: తక్కువ వినటం తక్కువ,
0: బట్ సమ్ ఉన్నారు, శ్రేయ ఘోషల్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా. రైట్.
1: అంటే పాట విని బాగుంది అనుకుంటాను, నాకు నిజంగా అంత డీప్ అంత డీప్ గా తెలియదు.
0: మ్యామ్, ఇప్పుడు మనం ర్యాపిడ్ ఫైర్ కి అయితే బై బై చెప్పేద్దాం. నాకు అసలు అనిపిస్తుంది ఆడవాళ్ళు సాధించలేనిది అంటూ ఏది ఉండదు అని చెప్పి, ఎందుకంటే ఓర్పు నేర్పుతో పాటుగా అన్ని విషయాలు మన ఇండ్లలో చిన్నప్పటి నుంచి మనం తెలుసుకునే ఉంటాం, మన పద్ధతి, మన పెంపకం. సో ఇలాంటి ఒక దీంట్లో మల్టీ టాస్కింగ్ మీరు చేశారు, లైక్ ఒక మ్యూజిక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా కానివ్వండి, వెటరన్ మ్యూజిషియన్ గా కానివ్వండి, ఒక హౌస్ వైఫ్ గా కానివ్వండి, ఒక ఫ్యామిలీ ఉమెన్ గా కానివ్వండి, ఇటు పిహెచ్డీ చేస్తూ అటు ఒక అధ్యాపకురాలుగా ఎంతో మంది శిష్యులను తయారు చేస్తూ తో పాటుగా మీ పర్సనల్ కాన్సర్ట్స్ అండ్ ఇలా ఇన్ని రకమైన మల్టీ టాస్కింగ్ ఆస్పెక్ట్స్ లో హౌ యువర్ ఫ్యామిలీ ఇస్ సపోర్టింగ్ యూ? అండ్ యాజ్ ఎ మ్యూజిషియన్ గా మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పర్సనల్ బాండింగ్ అండ్ సపోర్ట్ రిగార్డింగ్.
1: ఎన్ని పనులు చేసినా కూడా దాని వెనక పూర్తి కుటుంబం సహకారం ఉంటే కానీ ఎవరం ఏ పని చేయలేము. నాకు ప్రత్యేకంగా మా అమ్మ నాన్నగారు, అలాగే పెళ్ళైన తర్వాత మావారు చాలా పెద్ద స్ట్రెంగ్త్ నాకు. ఎందుకంటే నేను తిరుపతిలో మ్యూజిక్ కాలేజ్లో పనిచేస్తున్నాను, ఆయన బెంగళూరులో క్యాటర్పిల్లర్లో లాజిస్టిక్స్ మేనేజర్గా ఉన్నారు.
0: ఓకే.
1: అక్కడ ఆయన ఉంటూ నేను ఉద్యోగం చేయటం, మా అమ్మాయిని చూసుకోవడానికి మా అమ్మ నాన్నగారు ఉండటం, వీటన్నిటితో పాటు మా అత్తగారు మామగారు వాళ్ళకు కూడా నేను తిరుపతిలో ఉండి ఉద్యోగం చేయాలని చాలా వాళ్ళ కోరిక. ఎందుకంటే మా ఇంట్లో అందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు, ఆయన దగ్గర సేవ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఈ జీవితంలో అది వదులుకోకూడదు అని నా కుటుంబం అందరూ చాలా సహకరిస్తున్నారు. దానివల్లనే నేను ఉద్యోగం ఇటు కుటుంబాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది, లేకపోతే అయితే చాలా కష్టం
0: సాధ్యపడదు.
1: మా వారు నా ఉద్యోగం కోసం ఆయన బెంగళూరులోనే ఉంటూ వీకెండ్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. సో నాకు పూర్తి సహకారం ఆయన నుంచి ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను.
0: అద్భుతం. సంగీతంలో ఉన్నవి సప్త స్వరాలు, మీరు పనిచేస్తున్న ప్రదేశం ఏడు కొండలు.
1: అవును,
0: ఆయన కృపతో

0: 7 అడుగులు నడిచి మీ యొక్క బంధానికి సంగీతానుబంధం తోడయి ఇంత సుదీర్ఘంగా ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే సాగిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను.
1: చాలా థ్యాంక్స్ అండి.
0: ఇన్ని మాటలు మాట్లాడుకున్నాక ఈ విషయం నేను అడగకపోతే అసలు బాగుండదు. రానున్న కాలం జస్ట్ ఇంకొక ఫ్యూ డేస్ లో మనకి దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు, ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గా అమ్మవారి యొక్క వివిధ రకాల అలంకారాలలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతోంది. అమ్మవారి మీద ఒక మంచి కీర్తన మా అందరి కోసం మీ గాత్రంలో.
1: ముత్తుస్వామి దీక్షితులు వారిది ఒక కీర్తన పల్లవి పాడతాను.
0: తప్పకుండా మ్యామ్.

0: నిజంగా అమ్మవారి యొక్క కొండ, ఆ తల్లి యొక్క రూపం కంటి ముందు ఆవిష్కృతం చేశారు మ్యామ్. అండ్ ఫైనలీ మా అందరికీ, అంటే ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్కి, యంగ్ ఆర్టిస్టులందరికీ కూడా, కర్ణాటక సంగీతం కానివ్వండి, సంగీత కళాకారులందరికీ కానివ్వండి, సాధనాత్ సాధ్యతే సర్వం అని అంటారు. మీ మాటల్లో సాధన గురించి, సో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఒక గురువుగా ఎంతో మంది విద్యార్థులకు మీరు నిత్యం చెప్తారు, అలాగే మా అందరి కోసం కూడా మీ మాటల్లో.
1: సాధన అనేది అది చాలా ఇష్టంగా చేయాలి అని ఇది మా గురుగారు చెప్పిన మాటే. నేను అదే స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను. మనకి ఏదైనా ఒక విషయం నచ్చిందంటే దానికి ఎంత కష్టమైనా పడి చేయాలి అని పట్టుదలగా చేస్తాం. అలాగే సంగీతం నేర్చుకోవాలి అన్న ఒక నిజమైన ప్యాషన్ ఉంటే, ఇష్టం ఉంటే మాత్రం సాధన ఏదో కష్టపడిపోతున్నాం అని అనుకోం, చాలా ఇష్టంగా చేసుకుంటాను సాధన.
0: ఖచ్చితంగా.
1: కాబట్టి ఆ ప్యాషన్ ఉండాలి ఫస్ట్. ఇది మనం ఏదో తల్లిదండ్రులకు నేర్పిస్తున్నారని నేర్చుకోవడం, ఏదో అందరూ నేర్చుకుంటున్నారు కదా అని ఏదో ఒక ప్రెస్టీజ్ కోసమో స్టేచర్ కోసం అలా కాదు. నాకు సంగీతం పాడాలని ఉంది, నాకు ఇది ఇష్టం, నేను చెయ్యాలి అని ఒక ప్యాషన్ ఉన్న ఎవరైనా కూడా సాధన చేయకుండా ఉండలేరు అసలు.
0: ఖచ్చితం.
1: సాధన అనేది అది నిత్యం ఎవ్రీడే చేయాల్సిందే, అందులో ఏమీ సందేహమే లేదు అసలు.
0: నిజంగా చాలా మంచి మాట చెప్పారు మ్యామ్. ఎందుకంటే నిత్యం మన దైనందిన జీవితంలో నిద్రలేచి మన మన పనులు ఎలా కానిస్తామో, ఉద్యోగము, చదువు, బాధ్యతలు ఎలాగో, ఇది సంగీతానుబంధంతో కూడినటువంటి ఒక ప్రియమైన బాధ్యతగా స్వీకరిస్తూ మనం చేస్తే బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్ని తరాలు మారినా నర నరాల్లో ఈ యొక్క సంగీతానందం, మన యొక్క భారత్, అంటే భారత భావ రాగ తాళయుక్తంగా సాగింది కాబట్టి, అలాగే ముందు తరం వాళ్ళకి, ఆ ముందు తరం వాళ్ళకి కూడా కొనసాగాలని, మీలాంటి గురువుల యొక్క ఆశీర్వాదాలతో మేము ఇలానే ముందుకు వెళ్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మ్యామ్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోస్కి విచ్చేసి ఇన్ని అమూల్యమైన, అపూర్వమైన, అద్భుతమైన విషయాలని మా అందరి కోసం అందించినందుకు. సో ఇదండి ఈరోజు విన్నారు కదా, సుస్వరాల సందడే సందడి మీ ఆర్జే జయస్వితో అండ్ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ విదూషిమణి డాక్టర్ కొల్లూరి వందన గారితో ఈ కార్యక్రమం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
1: థ్యాంక్ యూ అండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ.

ఆర్తి ఎఫ్ఎం 101.3. సో వెల్ మరి 3:39 PM అయిపోయింది మన క్లాక్ లో టైం. నేనైతే అందరితో సందడి చేసేసాను, సుస్వరాల సందడి. మరి ఈ సందడిని కొనసాగించమని మీ మా ఫేవరెట్ ఆర్జే నగేష్ కైతే నేను హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను. రెడీయా నగేష్ గారు? సో ఇంకెందుకు ఆలస్యం, నగేష్ మీ అందరినీ అలరిస్తారు. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ 180.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణం. విశాఖపట్నం పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను ఈరోజు జాతికి అంకితం చేశారు. ఆధునీకరించిన స్లిప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగరవనాలు, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈరోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవెల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా హాజరైన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, గమ్యస్థాన నిర్వహణ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో సమావేశం కానున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి రాష్ట్రంలో భూ పరిపాలన, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ పరిపాలన, రెవెన్యూ శాఖకు సంబంధించిన 22A వెబ్ల్యాండ్, పట్టదారు పాస్పుస్తకాల పంపిణీ, రీసర్వే, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు బాలికల ఆరోగ్యం, భద్రత హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు జిల్లాకు చెందిన మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, ఫార్మా, బయోటెక్, మెడిటెక్, క్లీన్ ఎనర్జీ, మొబిలిటీ, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. స్విస్ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఏపీ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి వివరించారు. రాష్ట్రంలో పాఠశాలలకు ఈ నెల 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. 22న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: FM 101.3.

మణి వేసుకున్న పూలదిగా ఊగుతుంటే బల్లే బల్లే. ఎస్, సూపర్ హిట్ సాంగ్ తినేశారు రాము జోగేష్ శాస్త్రి గారు నిర్సించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్. మరి ఆ పాట అయితే శ్రీమంతు నుంచి విన్నారు, ఆ తర్వాత యువసేన మూవీలో నుంచి ఒక అద్భుతమైన పాట అయితే ఇప్పుడు విన్నారు రాము జోగేష్ శాస్త్రి గారు నిర్సించగా జెస్సీ గిఫ్ట్ అండ్ స్మిత గారు పడిన పాట అద్భుతంగా వినేశారు కదా. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 4:12 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మనమైతే మరి మంచి సమయానికి వచ్చేసాం వివిధకి. మరి వివిధలో ఒకే లిరిక్సిస్ట్ అంటే మన రాము జోగేష్ శాస్త్రి గారు మరి గురించి మరి కొన్ని పాటలు అయితే వచ్చేస్తూ ఉంటాయి కూడా ఆయన రచనలో వచ్చిన పాటలో. సో ఒక సినిమా రూపొందాలంటే ఖచ్చితంగా ఒక కథ కావాలి, కానీ ఆ కథకి ప్రాణం పోయాలంటే మ్యూజిక్, ఆ మ్యూజిక్ ఒక పాట రూపంలో ఉంటేనే బాగుంటుంది. కానీ ఆ పాటకి సాహిత్యాన్ని ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం, ఎందుకంటే ఎన్నెన్నో పెద్ద విషయాలని గొప్ప విషయాలని చెప్పలేని మనసులోని మాటలన్నింటినీ కూడా ఒక అద్భుతంగా చెప్పగలిగేది ఒక్క 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో 4 నిమిషాల్లో చెప్పేంత టాలెంట్ అనేది పాటకు ఉంటుంది. కానీ ఆ పాటలో అన్ని విషయాలు పొందుపరిచేంత శక్తి మాత్రం అన్ని విషయాలను అనుభవించి మరి ఆలోచించి పొల్లు పోకుండా రాయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే లిరిక్సిస్ట్ రచయితలమట. మరి సాహిత్యాన్ని అందిస్తూ కూడా చక్కగా కూడా ఇప్పటికీ కూడా రామజగ శాస్త్రి గారు ఎన్నో పాటలు, కొన్ని వేల పాటలు మన తెలుగుకి అందిస్తూ ఉన్నారు. సో అలాంటి పాటలు ఆయన రచించిన మరిన్ని గేయాలు మీకోసం వచ్చేస్తుంటాయి. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: FM 101.3.

ఎస్, ఇప్పటివరకు మీరు మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేశారు కదండి. స్టూడియో సమయం 5 గంటలకు 4 గంటల 50 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో స్పాన్సర్ ప్రోగ్రామ్ ఎన్నిలా వింటారు.

Hello and welcome to Vanilla with Chetan. Change in life, change in environment and more importantly the reaction to change. ఒకప్పటితో పోలిస్తే నేటి జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది, ఇంకా మారుతూనే ఉంది. శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ పెరుగుతోంది. ఆహార పానీయాల్లో మార్పులు, నిద్రవేళల్లోనూ మార్పులు ఫలితమే నేడు చిన్న వయసు నుంచే మహమ్మారి వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆ జీవనశైలి వ్యాధులు ఏంటన్న వాటిపై ఈరోజు వెన్నెలాలో చేతంతో. అంటువ్యాధులైన మలేరియా, కొలెరా, పోలియో వంటివి నేడు వైద్యం అభివృద్ధి చెందడం వల్ల అదుపులోకి వచ్చేశాయి. కానీ అదే సమయంలో లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటిని అభివృద్ధి కారణంగా తలెత్తే విపరిణామాలుగాను పేర్కోవచ్చు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి, వేగంగా విస్తరిస్తున్నాయి. లైఫ్ స్టైల్ వ్యాధుల కారణంగా ఏటా 1.4 కోట్ల మంది 30 నుండి 69 ఏళ్ల మధ్య ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తున్నారు. వారసత్వంగా సంక్రమించే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించే మరణాల కంటే ఇలా జీవనశైలి కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో కన్నుమూసే వారే అధికం. అనారోగ్య తిండలవాట్లు చాలా ఉన్నాయి. పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకే తరహా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక ఫ్యాట్తో కూడుకున్న ఆహారం, ఇవన్నీ మనిషి ఆధునిక జీవనానికి హానికారాలే. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉంచిన ఆహార సేవనం కూడా చెట్ చేసేదే. శారీరక శ్రమ లేకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ, జీవనం నిత్యం ఉరుకులు పరుగులే. కాలు బయటపడితే నడిచి వెళ్లకుండా సకల సదుపాయాలు, కోరితే అన్ని ఇంటికే వచ్చేసే వెసులుబాటు, ఇవన్నీ సుఖమయ జీవనాన్ని పెంచుతున్నాయి. దీంతో శారీరక శ్రమ తగ్గుతుంది. వ్యాయామాలు చేయడం వల్ల దీని నుంచి బయటపడదామన్న శ్రద్ధ కూడా తక్కువ మందిలో కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల మధ్య వయసుకే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీర్ఘకాలంగా ఈ రెండూ కొనసాగడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, స్ట్రోక్స్ బారిన పడే ముప్పు పెరుగుతుంది. వీటికి తోడు పొగ తాగడం, పొగాకు పదార్థాలు నమలడం, మద్యపాన సేవనం, శీతల పానీయాలు, పాల పదార్థాలు అధికంగా తీసుకోవడం, అర్ధరాత్రి సమయాల్లో ఆహార సేవనం, అర్ధరాత్రి తర్వాత ఆలస్యంగా నిద్రించడం, తగినంత నిద్ర లేకపోవడం, రోజంతా కంప్యూటర్ల ముందే కూర్చొని పనిచేస్తుండడం, వాయు కాలుష్యం వంటివి కూడా లైఫ్ స్టైల్ వ్యాధులకు కారణమవుతున్నాయి. ఒబేసిటీ, డయాబెటీస్, ఆర్టీరియోస్క్లెరోసిస్, గుండె జబ్బులు, స్ట్రోక్, హైపర్ టెన్షన్, లివర్ సిరోసిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజెస్, అలర్జీస్, వినికిడి సమస్యలు, ఒత్తిడి, ఆందోళనలు, వెన్ను సంబంధిత సమస్యలు, వ్యక్తుల అలవాట్లు, ప్రవర్తన, చర్యలే లైఫ్ స్టైల్ వ్యాధుల బారిన పడేది లేనిది నిర్ణయిస్తాయి. అయితే వ్యక్తుల పరంగా నియంత్రించుకునే అంశాలు, నియంత్రించుకోలేని అంశాలంటూ ఉంటాయి. పొగ తాగడం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ఎంత మేరకు నిద్రించాలి అన్నది నియంత్రించుకోగల అంశాలు. మన చేతుల్లో లేని అంశాలు వయసు, సంతతి, లింగము, వారసత్వం. స్థూలకాయం అంటే ఒబేసిటీ, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, భారీ సైజ్ భోజనాలు, శారీరక వ్యాయామం తగ్గడం, ఇవన్నీ స్థూలకాయానికి దారితీస్తాయి. ఉండాల్సిన బరువు కంటే అధికంగా ఉన్నవారు శ్వాస తీసుకోవడంలో సమస్యలు, రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మన దేశంలో 15.5 కోట్ల మంది స్థూలకాయలున్నారట. ప్రపంచంలో ఈ విషయంలో మన ర్యాంక్ నంబర్ 2. మన దేశంలోనూ స్థూలకాయల సంఖ్య ఏటేటా 30% పైగా పెరుగుతుండడం ప్రమాదకరం. ఒత్తిడి, ఆందోళన, ఆధునిక జీవనశైలి వల్ల ఒత్తిడి, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఇవి రక్తపోటు, గుండె జబ్బులు, డయాబెటీస్, ఆస్థమా, అల్జైమర్స్ వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. పనిభారం, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వస్తాయి. దీనివల్ల కంటి నిండా నిద్ర కరువు అవుతుంది. పనిచేసే చోట, ఇంట్లోనూ నేడు ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. చివరికి స్కూల్స్లో, కాలేజెస్లోనూ విద్యార్థులకు చదువుల భారం విపరీతంగా పెరిగి స్ట్రెస్కి గురవుతున్నారు. డయాబెటీస్ అంటే మధుమేహం, షుగర్ వ్యాధి అని అందరికీ తెలిసిందే. దీంట్లో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది మనకు తెలిసిన విషయం. మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి రక్తంలో చేరిన గ్లూకోజ్ను కణాలకు శక్తిగా అందించడంలోనూ ఇన్సులిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే టైప్ 2 డయాబెటీస్ బారిన పడిన వారిలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది, కానీ కణాలు దాన్ని వినియోగించుకోలేవు. దీన్ని ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్గా పేర్కొంటారు. కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. సాధారణంగా ఇన్సులిన్ కాలేయంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. అయితే ఇన్సులిన్ నిరోధకం వల్ల కాలేయం నుంచి గ్లూకోజ్ అసంబద్ధంగా విడుదలవుతుంది.
అలాగే కొందరిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత లేకపోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. ఫలితమే డయాబెటీస్. ఇన్సులిన్ నిరోధకత, ప్యాంక్రియాస్లోని బీటా కణాలు ఇన్సులిన్ని ఉత్పత్తి చేయలేకపోవడం అన్నది ఒక్కరొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి ప్రాథమికంగానే ఇన్సులిన్ నిరోధకత ఉంటుంది. అటువంటి వారిలో ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం కొంచెమే ఉండొచ్చు. మరికొందరిలో ఇన్సులిన్ నిరోధకత అన్నది కొంచెమే ఉండొచ్చు, కానీ ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేకపోవచ్చు. అంతర్జాతీయ డయాబెటీస్ ఫౌండేషన్ గణాంకాల ప్రకారం మన దేశంలో 6 కోట్ల మందికి పైగా టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నారు. అధిక బరువు, జీవక్రియల గతి తప్పడం, అధిక తీపి పదార్థాలున్న వాటిని తీసుకోవడం వంటివి కూడా టైప్ 2 డయాబెటీస్కి కారణమవుతున్నాయి. నెక్స్ట్ ఆన్ ద లిస్ట్ వీ హ్యావ్ ఆర్టీరియోస్క్లెరోసిస్. ఈ సమస్యలో గుండె నుంచి శరీరంలోని అవయవాలకు రక్తాన్ని, పోషకాలను, ఆక్సిజన్ను తీసుకెళ్లే ధమనుల గోడలు మందంగా మారి సాగే గుణాన్ని కోల్పోతాయి. ధమనుల గోడల్లో కొవ్వు చేరడం వల్ల రక్త సరఫరాలో అవాంతరాలు ఏర్పడి ఈ సమస్యకు దారితీస్తుంది. దీంతో గుండె సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యతో రక్తపోటు కూడా నియంత్రణ తప్పుతుంది. అలాగే ఛాతిలో నొప్పి, గుండెపోటు సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆరోగ్యకరమైన ధమనులు సాగే గుణాన్ని కలిగి ఉంటాయి, కానీ ఈ సమస్యలో ధమనులు లోపలి గోడలు గట్టిగా మారుతాయి. గుండె జబ్బులు. గుండె కణజాలం రక్తనాళాల్లో ఏర్పడే సమస్యలే గుండెపోటు ఇతర సమస్యలకు కారణమవుతాయి. రక్తం ఆక్సిజన్ గుండెకు అందకపోవడం గుండెపోటుతో ప్రధానంగా కనిపిస్తుంది. గుండె రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. పొగ తాగడం, అధికంగా మద్యపాన సేవనం, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, వ్యాయామం లేకపోవడం గుండె జబ్బులకు కారణాలు. ఏటా గుండె జబ్బుల కారణంగా సంభవించే మరణాల్లో 30% పైగా 34 నుండి 64 ఏళ్ల మధ్య వయసు వారిలోనే ఉంటున్నాయి. గుండె జబ్బులను వారి సంఖ్యాపరంగా మన దేశం ప్రపంచంలో 1 స్థానంలో ఉంది. మన దేశంలో 5 కోట్ల మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు. ప్రతి వ్యక్తికి నిర్ణీత పరిమాణం మేర రక్తపోటు ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కావాలంటే అందుకు ఇది అవసరం. అయితే ఎన్నో కారణాల వల్ల ఇది పరిమితి దాటుతుంది. దానివల్ల దీర్ఘకాలంలో ప్రాణాలకు రిస్క్ ఏర్పడుతుంది. 120/80 వరకు సాధారణంగానే పరిగణిస్తారు. 140/90 లేదా ఆ పై స్థాయిలు అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ గా పేర్కొంటారు. ఒత్తిడి, స్థూలకాయం, జన్యు సంబంధిత అంశాలు, ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, వయసు పైబడ్డం వంటివి అధిక రక్తపోటు రావడానికి కారణాలు. దేశంలో 10 కోట్ల మంది పైగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్. క్యాన్సర్ కారణంగా ఏటా 5 లక్షలకు పైగా మన దేశంలో ప్రాణాలు కోల్పోతున్నారు. మన శరీరంలో 1 కోట్ల కొద్ది కణాలుంటాయి. అయితే ఈ కణాల్లో అసాధారణ పెరుగుదల చోటు చేసుకుంటే అది క్యాన్సర్ అవుతుంది. క్యాన్సర్లో 100కు పైగా రకాలున్నాయి. ముఖ్యంగా మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్, కోలోన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లింఫోమా ఎక్కువగా ఉంటాయి. నేడు గుర్తిస్తున్న ప్రతి 10 క్యాన్సర్ కేసుల్లో 9 కేసులు పర్యావరణ అంశాల కారణంగా తలెత్తుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పొగ తాగడం, ఆల్కహాల్, వాయు కాలుష్యం వంటివి కారణాలుగా పేర్కొంటున్నారు. పైగా ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోయింది. ఫలితమే ఒకప్పుడు క్యాన్సర్ అంటే పెద్దగా తెలియని మన దగ్గర నేడు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. స్ట్రోక్. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో అడ్డంకులు ఏర్పడి పూడుకుపోతాయి. మెదడుకు రక్తం, ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. స్ట్రోక్స్ బారిన పడిన వారిలో 15% వరకు 40 ఏళ్ల వయసులోపు వారే ఉంటారు. జీవనశైలి ప్రభావమే ఇందుకు కారణమని తెలుస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ డిజీజెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం బెల్జియన్ అమెరికన్ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్కు లభించింది. ఐస్క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి చెందిన సేవలు, ఖగోళ మూలం కలిగిన అత్యధిక శక్తివంతమైన న్యూట్రినో ఆస్ట్రోఫిజికల్ న్యూట్రినోల ఆవిష్కరణకు గాను స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. విశాఖపట్నం పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరిట ఏర్పాటు చేసిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను ఈరోజు జాతికి అంకితం చేశారు. ఆధునీకరించిన స్లీప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోల్యత్ క్రిస్కు ప్రారంభోత్సవం చేశారు. రాష్టంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగరవనాలు, పర్యావరణ హిత ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగరవనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవెల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి పాల్గొని రాష్ట్రంలోని పర్యాటక వనరుల గురించి వివరించడంతో పాటు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారని అధికారులు తెలిపారు. స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్చాలయాల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అగ్రిసెట్ ఫలితాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పివి సత్యనారాయణ నిన్న గుంటూరులో విడుదల చేశారు. 512 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 480 మంది పరీక్షలకు హాజరైన అందరూ అర్హత సాధించినట్లు వెల్లడించారు. రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీయుకేటీ ఆధ్వర్యంలోని IIITలో ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల నిర్వహణకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూజివేడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు క్యాంపసుల్లో కొత్త పీజీ కోర్సులు, పాత కోర్సుల పొడిగింపునకు ఆమోదం తెలిపింది. ఒక్కో కోర్సులో 18 సీట్లు ఉంటాయి. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్ కుమార్ ఉన్నాము. గీత్ గా చెల్లంటే సూపర్ హిట్ హిందీ సాంగ్, సో వింటూ

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: FM 101.3.

0: ఉండుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి.

0: ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం బెల్జియన్ అమెరికన్ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్కు లభించింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి చెందిన సేవలు, ఖగోళ మూలం కలిగిన అత్యధిక శక్తివంతమైన న్యూట్రినో, ఆస్ట్రోఫిజికల్ న్యూట్రినోల ఆవిష్కరణకు గాను స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆయనకు ఈ పురస్కారం ప్రకటించింది. స్త్రీశక్తి పథకంలో చారిత్రాత్మక మైలురాయిని చేరినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలను మహిళలు వినియోగించుకున్నట్లు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఈరోజు అమరావతిలో వెల్లడించారు. గోదావరి జిల్లాలను కృష్ణానదిలో అనుసంధానం చేయడం ద్వారా తీర ప్రాంత రైతులకు సకాలంలో సాగునీరు అందించే అవకాశం కలిగిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా పెడనలో రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణయాగంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ టికెట్లను ttd.devasthanams.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణా జిల్లా మోపిదేవులకు కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మంత్రి కొల్లు

రవీంద్ర ఈరోజు దర్శించుకున్నారు. నాగపట్నంలో పాలు పోసిన మంత్రి గర్భాలయంలో స్వామివారికి నిర్వహించిన అభిషేకం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులు, IIIT లెక్చరర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షను December 1 to 5 వరకు నిర్వహించనుంది. రాత పరీక్షల తేదీలను షెడ్యూల్లో పేర్కొంది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామకాన్ని రాష్ట ప్రభుత్వం ఏపీపీఎస్సీ పరిధిలోకి తెచ్చింది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నేపథ్యంలో 1963 నాటి ఏపీపీఎస్సీ నిబంధనలు కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. కొమెరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు, దక్షిణ కర్ణాటక మీదుగా ఉత్తర కర్ణాటకపై ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కొండ జల్లు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: భోర్ కి చౌకట్.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ, మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది పుష్ప మూవీలో నుంచి, పీలింగ్సే అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: ఫీలింగ్స్ అంటూ సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేసేసారు. మరి మనమున్నాము కృష్ణా తీరంలో, నేను మీ ఆర్జే అశోక్. మరి స్టూడియోలో సమయం 6:10 కావస్తుంది, కాబట్టి మరి ఈ సమయంలో మీరందరూ వింటారు ప్రాంతీయ వార్తలు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. అప్నే పరివార్ కో దీజియే సురక్షిత్ జీవన్ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ RPLI కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కే సాథ్ అప్నే నజదీకి డాక్ఘర్ సే ఆజ్ హీ సంపర్క్ కరే యా india.gov.in పర్ లాగ్ ఆన్ కరే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమై పోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన

0: భారత నౌకా నిర్మాణ రక్షణ రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు ఈరోజు శ్రీకారం చుట్టారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్ నిర్మించిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ ఐఎన్ఎస్ సూర్య ఆయన సమక్షంలో జలప్రవేశం చేసింది. అదేవిధంగా స్లిప్ వే 4తో పాటు 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియాత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ హెచ్ఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తోందని, కేంద్ర తొలి స్వదేశీ నౌక జలఉష తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల వరకు హెచ్ఎస్ఎల్ ప్రయాణం గర్వించదగ్గదన్నారు. దేశ మారిటైమ్ రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని చెప్పారు. భారత నౌకా నిర్మాణ సంస్థలు కేవలం స్వావలంబన సాధించడానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
1: గ్లోబల్ కాంపిటీటివ్నెస్ హమారీ అగలీ బడీ ఛలాంగ్ హై. భారత్ కో ఐసీ స్థితి ప్రాప్త్ కర్నీ హోగీ జహాన్ హమారే షిప్ యార్డ్ కేవల్ ఇండియన్ నేవీ కే లియే నహీ బల్కి ఫ్రెండ్లీ దేశన్స్ ఔర్ ఇంటర్నేషనల్ మార్కెట్ కే లియే భీ షిప్స్ ఔర్ మారిటైమ్ సర్వీసెస్ ఉపలబ్ధ కరా సకే. హమే షిప్స్ కే సాథ్ సాథ్ మారిటైమ్ టెక్నాలజీ, షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఔర్ ఇంజనీరింగ్ ఎక్స్పర్టీజ్ కే క్షేత్ర మే భీ గ్లోబల్ ప్రెజెన్స్ అప్నీ బనానీ హోగీ.
0: రాష్ట్రంలోని మహిళా సమాజానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గత ఏడాది 15వ తేదీన ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకుందని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారంటే ఈ పథకం రాష్ట్ర మహిళల జీవితాల్లో ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చదువుకునే విద్యార్థినికి, ఉద్యోగానికి వెళ్లే మహిళకు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే ఆడబిడ్డలకు ఉచిత బస్సు శక్తినిచ్చిందన్నారు. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే భరోసాను అందిస్తోందన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా మహిళలు 3,550 కోట్ల రూపాయల మేర ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేయడంలో కృషి చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. వెనుకబడిన వర్గాలు, బీసీలకు న్యాయం చేసేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఈ అంశంపై పలువురు రాష్ట మంత్రులతో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై 50% పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపెరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట హైకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా అధ్యయనం చేసి వాటి ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నామని తెలియజేస్తూ,
2: కోర్టుల్ని సంపూర్ణంగా రెస్పెక్ట్ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, కానీ అవకాశం ఉన్నప్పుడు కూడా మేము వదులుకోకుండా దాన్ని సంపూర్ణంగా ఒక ప్రయత్నం చేయాలనే ఈ రోజు మంచి లాయర్ని పెట్టి సబ్జెక్ట్ ని పూర్తిగా స్టడీ చేసి దాని మీద డెడికేటెడ్ గా కమిషన్ ఒకటేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని చేయించి ఆ సర్వే తాలూకా డేటాని కూడా ఈ రోజు కోర్టుకి సబ్మిట్ చేసి అది చేసే విధంగా ఈ రోజు ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందరం కోరుకుందాం ఇది ఖచ్చితంగా జరగాలి. బీసీలకి ఆ రిజర్వేషన్ రావాలి. వస్తే సుమారు 16,800 పోస్టులు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జనసేవాసే దేశ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు చర్య గురించి ఈ రోజు తెలుసుకుందాం. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఈ నిర్ణయంతో జమ్మూకాశ్మీర్కు వర్తించిన ప్రత్యేక రాజ్యాంగపరమైన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుని భారత రాజ్యాంగంలోని నిబంధనలు అక్కడ కూడా విస్తృతంగా అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దును కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా తీసుకున్న కీలక చర్యగా పేర్కొంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఒకే రాజ్యాంగ వ్యవస్థ, సమాన చట్టపరమైన హక్కులు ఉండేలా ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా అప్పటి రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు.

0: ఈ మార్పులు 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ది, రహదారులు, విద్యుత్, ఆరోగ్య రంగాల్లో అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: దేశ్ ప్రథమ్ కి భావన సే కామ్ హోతా హై తో కోయి బి నిర్ణయ కఠిన్ నహీ హోతా. బీతే దశక్ మే హమారి సర్కార్ నే జో నీతియా బనాయి, జో నిర్ణయ లియే, వో సంవిధాన్ కి గరిమా కో పునఃస్థాపిత్ కర్నే వాలే రహే. ఆర్టికల్ 370 హట్నే కే బాద్ ఆజ్ పూరే దేశ్ మే భారత్ కా సంవిధాన్ లాగూ.
0: రాష్ట్ర వ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. అందులో భాగంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కూడా శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కృష్ణా జిల్లా జనార్దనపురం జొన్నపాడు గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 267 నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రాథమిక స్థాయిలోనే రోగాన్ని గుర్తించి గ్రామంలోనే నాణ్యమైన వైద్యం అందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటమే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా గ్రామస్తులు నగరాలకు వెళ్లే పని లేకుండా పక్కా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్లోనూ 105 రకాల అత్యవసర మందులు, 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు, 71 రకాల వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కర్నూలు నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి రావడంతో ఇంటింటి చెత్త సేకరణ మరింత పటిష్టంగా జరుగుతోందని రాష్ట స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వెంకటరమణ కాలనీలో ఉన్న జీటీఎస్ స్టేషన్లను కమిషనర్ చల్లా ఓబులూసుతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి.
3: ఇంతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ అదేంటో కానీ ఉన్న పాటుగా అంటూ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది జెర్సీ మూవీలో నుంచి. వింటూ ఎంజాయ్ చేసేయండి.

జెర్సీ మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. నేను మీ ఆర్జే అశోకం, మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ అలాగే కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ బటర్ఫ్లైని చూడగానే పట్టుకోవాలని దాని వెంట పరిగెత్తే వాళ్ళం కదా. మరి ఈ బటర్ఫ్లై అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? ఎస్, ఈ బటర్ఫ్లై అనే పదం ఏ క్రీడకు సంబంధించిందో తెలియాలి అంటే సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది కరెంట్ తీగ మూవీల నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు. కనులు కనులను దోచాయంటే మూవీలో నుంచి. మరి మనమున్నాము కృష్ణా తీరంలో, నేను మీ ఆర్జే అశోక్. మరి టర్బునేటర్ అని ఏ ఆటగాడిని పిలుస్తారు అంటే హర్భజన్ సింగ్ అని. ఎస్, క్రికెట్లో టర్బినేటర్ అని హర్భజన్ సింగ్ని పిలుస్తారు. మరి కోనర్ హంపీ చెస్లో, కోహ్లీ క్రికెట్లో, ఇలా ఒక్కో రంగంలో ఒక్కొక్కరు కీర్తి పొందుతారు కదా. మరి నందలాల్ బోస్ ఏ రంగంలో కీర్తి పొందారో తెలుసా? నందలాల్ బోస్ ఏ రంగంలో కీర్తి పొందారో తెలుసుకోవాలంటే ఈ సూపర్ హిట్ సాంగ్ వినేయాలి. మేజర్ మూవీల నుంచి వస్తున్న సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు. భగవాన్ కేసరి మూవీలో నుంచి ఉయ్యాలో అంటూ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కృష్ణా తీరం, నేను మీ ఆర్జే అశోక్. మరి నందలాల్ బోస్ ఏ రంగంలో కీర్తి పొందారో తెలుసా? డ్రాయింగ్. డ్రాయింగ్లో నందలాల్ బోస్ కీర్తి పొందారన్నమాట. మరి జీవితంలో ఎదగాలన్నా, క్రీడల్లో అనుకున్న స్థాయికి వెళ్ళాలన్నా గురువు అనేవారు చాలా ముఖ్యం. మరి శివాజీకి రాజకీయ గురువు ఎవరు? శివాజీకి రాజకీయ గురువు ఎవరు తెలియాలంటే సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది నిన్నిలా నిన్నిలా మూవీలో నుంచి. నీ మాయలో పడితే అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఓన చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై నేను మీ అర్జయ్ అశోకం. మనమున్నాము కృష్ణా తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ. మరి శివాజీకి రాజకీయ గురువు ఎవరు అంటే దాదాజీ కొండదేవ్. ఎస్, దాదాజీ కొండదేవ్ శివాజీకి రాజకీయ గురువు. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది నానా మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: చెబుతానే కథ చెబుతానే.
1: ఏం కథ నాన్న?
0: రాజా రాణి కథ చెబుతానే. కాకే నక్క కథ చెబుతానే.
1: రాజు కదా కాకి కదా.
0: ఏం కథ? ఏం కథ?
2: కథ కథ ఎందుకు చెప్పదు? చెప్పదు, ఎవరినా విని సినిమా తీసేస్తా.
3: కాకి కథ చెప్పు, కాకి కథ చెప్పు.
4: రాజా కథ చెప్పు, రాజాది రాజా, ఇళయరాజా కథ చెప్పు.

0: పోర్ వచ్చను. ఊరులో సైన్యమురికను, ఆడలా పోర్ వచ్చను. ఊరిలో సైన్యమురికను, సైన్యమే గుళ్ళు విడిచను. డొమ్ డొమ్ డొమ్.
1: సైన్యమా? ఎందుకు?
0: సైన్యమే ఎందుకురికెను, సైన్యమే ఎందుకురికే.
2: కాకి వడెత్తికెళ్ళింది కదా, అదే అందుకే.
0: సైన్యమే ఎందుకురికెను, కాకి వడ ఎత్తుకెళ్ళెను. నక్క మరి పాడమన్నది సరిగా మప్ప.
1: కాకి పాడిందా?
0: ఓ పాడదా.

0: 이 라자 개인가다.
1: 아, 슈퍼맨, 슈퍼맨. 아, 잡고, 아, 잡고.
2: 아니, 꺼내, 꺼내, 잡고, 아니, 꺼내, 꺼내, 잡고.
0: 여봤어, 여봤어. 아, 다이너스.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అతివృష్టి అనావృష్టి రహితంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్దిగా కురవాలని కోరుతూ వరుణయాగం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో వరుణయాగం వరుణ జపాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రత్యక్ష నియామకాల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల వయో పరిమితి సడలింపు గడువును ప్రభుత్వం 5 ఏళ్లు పొడిగించింది. ఈ గడును 2026 జూన్1 నుంచి 2031 మే 31 వరకు పెంచింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. జలజీవన్ మిషన్ 2.0లో భాగంగా జిల్లా స్థాయిలో సాంకేతిక యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాగునీటి పథకాల్లో నీటి నాణ్యత పెంచేందుకు ఈ యూనిట్లు దోహదం చేస్తాయి. రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ మారిటైమ్ బోర్డుకు బదిలీ కానున్న ఉప్పు నేలలకు సంబంధించి లీజుదారులకు చెల్లించాల్సింది.

చేయాల్సిన పరిహారాన్ని నిర్ణయించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఏపీ మ్యారిటైమ్ బోర్డు సీఈఓను కన్వీనర్గా ఏపీఐఐసి, సంబంధిత జిల్లా కలెక్టర్, ఆర్థిక శాఖ ప్రతినిధి, ఇతర సాంకేతిక నిపుణులను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు వినియోగించిన విద్యుత్ ఛార్జీల కింద 74.70 కోట్ల రూపాయల మేర డిస్కంలకు చెల్లించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, జలవనరుల శాఖల మినహా ఇతర శాఖలకు సంబంధించి విద్యుత్ బిల్లుల కింద ఈ మొత్తాన్ని పరిగణించాలని పేర్కొంది. అన్ని వైద్య కళాశాలలు, సంస్థల్లోని వైద్య అధ్యాపకులు, జూనియర్ సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, డెమోన్స్ట్రేటర్లు తమ ప్రొఫైల్ వివరాలతో ఎస్ఎంఆర్/ఎస్ఎంఆర్ నంబర్లను తప్పనిసరిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు వ్యవస్థలో అప్డేట్ చేయాలని జాతీయ వైద్య కమిషన్ ఆదేశించింది. వైద్య కళాశాలలకు మరో 3 వారాలు గడువిస్తున్నామని, ఈలోగా వివరాలు అప్డేట్ చేయకపోతే రోజువారీ హాజరు వ్యవస్థ బ్లాక్ అవుతుందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీడీసీలో పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్న 85 మంది పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 58 మంది పొరుగు సేవల, 27 మంది ఒప్పంద ఉద్యోగుల పదవీకాలం పొడిగింపు ఈ నెల 1 నుంచి ఏడాది పాటు కొనసాగుతుందని పేర్కొంది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ప్రణాళిక శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల జాబితాలో రాష్ట ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ బిజినెస్ రూల్స్ 2018కి సవరణలు చేసింది. తాజా సవరణ ద్వారా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడా తరహాలోనే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి స్వయం ప్రతిపత్తి హోదా లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి 8 గంటలకు వింటారు.

0: స్టూడియోల సమయం 7:05 కావస్తుంది. మరి ఈ సమయంలో మీరు వింటారు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య 5 టీ20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు

0: సహాయంతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7 నుంచి 8% పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తుందని చెప్పారు.
1: దేశ్ మే బహుత్ సారే హైవే బన్ రే, రైల్వే లైన్స్ బన్ రీ హై, వాటర్ వే బనే, పోర్ట్స్ నయే బన్ రే, ఎయిర్పోర్ట్స్ నయే బన్ రే. ఇన్ సబ్ కా ఏక్ యూనిఫైడ్ తరహ సే ప్లానింగ్ హో, ఉస్కే లియే పీఎం గతి శక్తి పోర్టల్ ప్రధాన మంత్రి జీ నే కుచ్ వర్షో పహలే లాగూ కియా థా. అబ్ భవిష్య కీ జరూరతో కో దేఖతే హువే జో ప్లానింగ్ బనానీ హో, ఉస్ సబ్ కో స్టడీ కర్నే కే లియే ఏక్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ కా నిర్మాణ కియా జాయేగా.
0: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ,

0: ये इस ग्रोथ फंड का मेजर ऑब्जेक्टिव। प्रोफेशनली मैनेज होगा, जिस तरह से ग्रोथ का पोटेंशियल हो जिन एमएसएमईज में, उन एमएसएमईज को इसमें सेलेक्ट किया जाएगा। एमएसएमई मिनिस्ट्री प्लस स्टेट गवर्नमेंट्स प्लस इंडस्ट्री बॉडीज प्लस बैंक्स, इन सब का इनपुट लेके एमएसएमई ग्रोथ फंड को संचालित किया जाएगा।
1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ది ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8% వృద్దిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువ గల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్లు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈరోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68% పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు. దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి దన్నుగా నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు, క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సేవ ప్రస్తుతం 1.42 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 19,000 ఆరోగ్య కేంద్రాలు, 901 ఆన్లైన్ అవుట్ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. 2 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఆరోగ్య సేవకులు ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వాటిని స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేధ సహాయంతో నకిలీ వీడియోల్ని సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్ జలసంధిని దాటుతున్న సమయంలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఖసబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో

0: శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్ కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. క్రికెట్. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్కు సంబంధించిన 3 ఫార్మాట్ల క్యాప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని అందించినవారు. 5 టెస్ట్ మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్ మిగతా అన్ని ఫార్మాట్లలోనూ క్రీడాకారిణిగా కొనసాగుతారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటరస్ సభ్యదేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గూటరస్ సభ్యదేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: వరకు తెలుగులో వార్తలు విన్నారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

ట్యూన్ చేసి వింటూ ఓన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది అనిమల్ మూవీలో నుంచి ఎవరెవరో అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా ఎవరెవరో అంటూ అనిమల్ మూవీలో నుంచి మనమున్నాము మనసున్న మనసాయిలో మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఏంటి అంటే, యుద్ధం అంటావా? సింహం నక్కల మీద దాడి చేస్తే దాన్ని యుద్ధం అనరు, వేట అంటారు. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? యుద్ధం అంటావా? సింహం నక్కల మీద దాడి చేస్తే దాన్ని యుద్ధం అనరు, వేట అంటారు. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ డాకు మహారాజు, ఆప్షన్ బి ఆర్ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్. ఎస్, ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. ఎస్, పోలీసోడు మూవీలో నుంచి కన్నుల్లా అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా పోలీసోర్ మూవీలో నుంచి. మనమున్న మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్, యుద్ధం అంటావా? సింహం నక్కల మీద దాడి చేస్తే దాన్ని యుద్ధం అనరు, వేట అంటారు. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ డాకు మహారాజ్, ఆప్షన్ బి ట్రిపుల్ ఆర్. ఎస్, మరి మనకి మెసేజ్ పంపించేశారు 8662488114కి. ఎవరెవరు పంపించారో చూద్దాం.

గురు రాఘవ శ్రీకర్ శ్రీరామ్ నగర్ గుంటూరు. హాయ్, గుడ్ ఈవినింగ్. ఎస్, నిజామాబాద్ జిల్లా ఉమ్మేన్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. హాయ్, ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సుమణి పెడన, హాయ్, కరెక్ట్ ఆన్సర్. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మర్లపాలెం విలేజ్ కృష్ణ కుమారి, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు చెన్నకేశ్వరరావు, హాయ్, కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నున్న నుంచి శోభారాణి రంగారావు, సాగర్ చాందిని, అవినాష్ రియాన్స్ రుత్విక, హాయ్, గుడ్ ఈవినింగ్, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. బొడు తులసిదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా, రాంగ్ ఆన్సర్. కనకారావు వీర కనకారావు వీరభద్రాపురం, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందకాయలపల్లి గ్రామం, హాయ్, గుడ్ ఈవినింగ్, రాంగ్ ఆన్సర్. సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు కడప, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రఘువీర్ సింగ్ సుగుణబాయి రాధా మున్నా ఏలూరు, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు, హాయ్, గుడ్ ఈవినింగ్. ఏదైనా ఒక ఆన్సర్ పంపించాలి, రెండు కాదు. ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి నేను అడిగాను, ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయండి. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు పెడన, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హాయ్, కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మ, హాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి, హాయ్, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, చాలా వరకు కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు ఎక్కువ మంది. సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. యుద్ధం అంటావా?

సింహం నక్కల మీద దాడి చేస్తే దాన్ని యుద్ధం అనరు, వేట అంటారు. ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ జూనియర్ ఎన్టీఆర్, ఆప్షన్ బి బాలకృష్ణ. ఎస్, ఆప్షన్ ఏ జూనియర్ ఎన్టీఆర్, ఆప్షన్ బి బాలకృష్ణ. ఆప్షన్ ఏ లేదా బి అని 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది దేవరా మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు దేవరా మూవీల నుంచి. మనమున్నాము మనసును మనసయ్య అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, అలాగే ఎస్ఎంఎస్ క్వశ్చన్ డైలాగ్ వచ్చేసి యుద్ధం అంటావా, సింహం నక్కల మీద దాడి చేస్తే దాన్ని యుద్ధం అనరు, వేట అంటారు. ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ జూనియర్ ఎన్టీఆర్, ఆప్షన్ బి బాలకృష్ణ. మరి మనకి మెసేజెస్ పంపించారు మూసపడి గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, దోజీ, సక్కుబాయి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, ఇంకా కనకారావు పెడనా కరెక్ట్ ఆన్సర్.

బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్, అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్, బాలాజీ ఫ్రమ్ ఉనస్తలిపురం కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆత్మకూరు ఆదిశేష చెన్నకేశ్వరరావు కరెక్ట్ ఆన్సర్, కృష్ణకుమారి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య కర్నూలు ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్, బొడ్డు తులసీదాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, సివి శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్, సాయికం పోతురాజు నసుగుంట హాయ్ కరెక్ట్ ఆన్సర్, లేమల్లపాడు భాను హాయ్ గుడ్ ఈవినింగ్, రాజుల నుంచి జయన్న రాంగ్ ఆన్సర్, కాను నుంచి తాతారావు రాంగ్ ఆన్సర్, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతిబాయి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, పులిపాటి వెంకటేష్ హాయ్ గుడ్ ఈవినింగ్. ఎస్, చాలా వరకు అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అయితే థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మనసును మనసులో మనమున్నాము, యుద్ధం అంటావా, సింహం నక్కల మీద దాడి చేస్తే దాన్ని యుద్ధం అనరు, వేట అంటారు, మరి ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ రాజమౌళి, ఆప్షన్ బి బాబీ. ఆప్షన్ ఏ రాజమౌళి, ఆప్షన్ బి బాబీ, మరి ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662484814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి. జనకాయిత గనక మూవీల నుంచి ఈ సాంగ్ మీ అందరి కోసం.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసు అయ్యి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ, సమ్మోహనడా అంటూ రూల్స్ రంజన్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా. మరి ఎస్ఎంఎస్ క్వశ్చన్, యుద్ధం అంటావా? సింహం నక్కల మీద దాడి చేస్తే దాన్ని యుద్ధం అనరు, వేట అంటారు. ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ రాజమౌళి, ఆప్షన్ బి బాబీ కోహ్లి. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించేశారో చూద్దాం. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. తాతారావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కృష్ణకుమారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయన్న కరెక్ట్ ఆన్సర్. అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జి, సక్కుబాయ్ రాంగ్ ఆన్సర్ పంపించారు. బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సైకంపోతు రాజు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కే చక్రవర్తి, వీరకనకారావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సివి శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి బాలాజీ కరెక్ట్ ఆన్సర్.

దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆదిశేషు చెన్నకేశ్వరరావు కరెక్ట్ ఆన్సర్. గోవర్ధనరావు ఇంద్రబాయ్ భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మోతీబాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, యుద్ధం అంటావా? సింహం నక్కల మీద దాడి చేస్తే దాన్ని యుద్ధం అనరు, వేట అంటారు. ఈ డైలాగ్ ఆప్షన్ ఏ, డాకు మహారాజ్ మూవీలో ఉంది. బాలకృష్ణ ఇందులో హీరో, బాబీ కోహ్లీ ది సినిమా డైరెక్టర్, బొడ్డు తులసిదాస్ నవీపేట్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆల్రెడీ.

ఎస్, మరి మీ అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ డాకు మహారాజులో నుంచి దబిడి దిబిడి అంటూ వింటూ ఎంజాయ్ చేయండి. మరి నెక్స్ట్ డ్యూయట్ డ్యూయట్లో సూపర్ హిట్ సాంగ్స్ వస్తూ ఉంటాయి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం బెల్జియన్ అమెరికన్ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్కు లభించింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి చెందిన సేవలు, ఖగోళ మూలం కలిగిన అత్యధిక శక్తివంతమైన న్యూట్రినో ఆవిష్కరణకు గాను స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆయనకు ఈ పురస్కారం ప్రకటించింది. భారతీయ భాషలన్నింటినీ అనుసంధానించే భాష సంస్కృత భాష అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ కడప జిల్లాలో గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు 5 విలేజ్ హెల్త్ క్లినిక్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అమరావతి నుండి వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. ప్రతి 2,500 మంది జనాభాకు ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి యుగంధర్ తెలిపారు. విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ నెల 14న అమ్మవారి దర్శనార్థం రాష్టపతి ద్రౌపదీ ముర్ము రానున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ మేధస్సు రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఏపీ నీట్ డిజిగ్నేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కెవి కృష్ణారావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏపీ నీట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశీయ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ కృత్రిమ మేధస్సు పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసి విస్తృతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చిత్తూరులో ఈరోజు నిరుపేద కుటుంబాల ఎంపికపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు జిల్లాను పేదరికం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయాలని ట్రైనీ కలెక్టర్ వెంకటేష్ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలోని నడికట్టు రామిరెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్లో 46 లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన ఆధునిక రన్నింగ్ ట్రాక్ను, క్రీడా మైదానాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈరోజు ప్రారంభించారు. పాఠశాల ఆవరణను, రన్నింగ్ ట్రాక్ను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పురోగతి

గతిపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఈరోజు సమీక్షించారు. అభివృద్ది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమవుతాయి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. చిరుత మూవీలో నుంచి అమహోయమ అంటూ, సూర్య సన్ ఆఫ్ కిషన్ మూవీ నుంచి నాలోను పొంగాను అంటూ, అతిథి మూవీ నుంచి కిల్లాడి కూన అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ధీమ్ తనక ధీమ్ తడిడ తక ధీమ్ తనక ధీమ్ ధీమ్ తనక ధీమ్ తడిడ తక ధీమ్ తనక ధీమ్ ధీమ్ తనక ధీమ్ తడిడ తక ధీమ్ తనక ధీమ్.

0: ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత వాయుసేన నూతన చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రవాణా లాజిస్టిక్స్ రంగాల్లో పరిశోధన, ప్రాజెక్టుల మదింపు, ప్రభావ అంచనా వంటి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ అథారిటీ దోహదపడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వివరాలను ఆయన పాత్రికేయులకు వెల్లడిస్తూ దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని చెప్పారు. దేశ జీడీపీ సుమారు 7-8% వృద్ది చెందుతున్న నేపథ్యంలో లాజిస్టిక్స్కు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, జల మార్గాలు, విమానాశ్రయాలు, కొత్త ఓడరేవుల అభివృద్ది జరుగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ ఆర్ లాజిస్టిక్స్ కి జో అథారిటీ బన్ రీ ఉసే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కే అండర్ రఖా గయా హై. పీఎం గతి శక్తి పోర్టల్ ఏక్ టెక్నాలజీ హై. ఇస్మే జో భీ ఫిజికల్ సిట్యుయేషన్ హై ఉస్కో కంప్యూటర్ మే డిఫరెంట్ లేయర్స్ మే రిప్రజెంట్ కియా గయా హై. దాట్ టెక్నాలజీ లేయర్ ఇస్ ది టూల్ విచ్ కెన్ బి యూజ్డ్ కి దేశ్ కి ఆజ్ కి జరూరత్ కియా హై, ఆజ్ సే 5 సాల్ బాద్ కి జరూరత్ కియా హై, అండ్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ దెన్ టేక్ ది స్టెప్స్ టుడే సో దట్ బిఫోర్ ది ప్రాబ్లమ్స్ కమ్ యూ కెన్ సాల్వ్ అ లార్జ్ పార్ట్ ఆఫ్ దట్.
0: అదేవిధంగా చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్యతరహా సంస్థలకు కేటాయించనున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ రోజు తీసుకున్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ నిర్ణయం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల రంగానికి అతిపెద్ద ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్ తరం భారతీయ వ్యాపార నాయకులను తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగు అని అన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్న మధ్యతరహా సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించుకోవటం, ఆధునిక సాంకేతికతలను స్వీకరించటం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవటం, అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించటం, ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థల్లో భాగస్వామ్యం కావటానికి ఈ నిర్ణయం వేదికగా నిలుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ను

0: వాయుసేన 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా ప్రభుత్వం నియమించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ హోదాలో ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కీలకమైన కార్యాచరణ వ్యూహాత్మక బాధ్యతల్లో అశుతోష్ దీక్షిత్ పనిచేశారు. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్కు సంబంధించిన బాధ్యతలు, అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా కూడా ఆయన సేవలందించారు. భారత నౌకాదళం కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ లాంచర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఈరోజు 661.50 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. బై ఇండియన్ ఐడిడిఎం కేటగిరీ కింద ఈ కొనుగోలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో కనీసం 68% స్వదేశీ కంటెంట్ ఉండనుంది. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు సహా భారతీయ పరిశ్రమల భాగస్వామ్యానికి ప్రోత్సాహం లభించడంతో పాటు రాబోయే 3 ఏళ్లలో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత సముద్ర శక్తిని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు పటిష్టమైన సమగ్ర సముద్ర వ్యవస్థ అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4 ను, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సూర్యగా నామకరణం చేసిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 భారత నౌకాదళం సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం, దీర్ఘకాలిక కార్యాచరణను మరింత పెంచుతుందని తెలిపారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో కొత్త స్లిప్వే గోలియత్ క్రేన్ ఏర్పాటుతో భారీ నౌకా నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టే షిప్ యార్డ్ సామర్థ్యం మరింత పెరుగుతుందని రక్షణ మంత్రి పేర్కొంటూ,
1: यहाँ तक भारत की मैरिटाइम स्ट्रेंथ की है तो मुझे लगता है इसका निर्माण अकेले नेवी या अकेले शिपयार्ड्स नहीं कर सकते. इसके लिए एक इंटीग्रेटेड नेशनल मैरिटाइम इकोसिस्टम भी ये बहुत आवश्यक है. और आज के इस समारोह का एक अत्यंत महत्वपूर्ण हिस्सा फ्लीट सपोर्ट शिप प्रोग्राम है. यह इंडियन ओशन को लेकर हमारे विजन को और मजबूत करेगा, ऐसा मेरा विश्वास है. फ्लीट सपोर्ट शिप का लॉन्च इंडियन नेवी की रीच, एंड्योरेंस और ऑपरेशनल इफेक्टिवनेस को और मजबूत करने की दिशा में एक
0: ఆ తర్వాత ఒడిశా వెళ్లిన రాజ్నాథ్ సింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ కోరాపుట్లో శక్తి ఇంజిన్ తయారీ 2వ ప్రొడక్షన్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2000వ ఇంజిన్ను తయారు చేసి కీలక మైలురాయి సాధించిన హెచ్ఏఎల్ కోరాపుట్ విభాగాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. 6 దశాబ్దాల ఇంజనీరింగ్ సామర్థ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలనే నిబద్ధతకు ఈ మైలురాయి ప్రతీకగా నిలుస్తోందని ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. విపిజీ రామ్జీ చట్టం 2025 కింద చేపట్టేందుకు అనుమతించిన పనుల షెడ్యూల్ను కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త గ్రామీణ పనుల వ్యవస్థలో మొత్తం 375 రకాల పనులకు అనుమతి కల్పించింది. గత విధానంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% ఎక్కువ. ఈ కొత్త షెడ్యూల్లో మొత్తం పనులను 4 ప్రధాన అంశాలుగా పునర్వ్యవస్థీకరించారు. జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక వసతులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల సమయంలో విపత్తుల సన్నద్ధతకు సంబంధించిన ప్రత్యేక పనుల కింద వీటిని వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా పర్యవేక్షిస్తారు. భారతీయ సేవారంగం సెప్టెంబరులో 3 నెలల గరిష్ట వేగంతో విస్తరించింది. దేశీయ డిమాండ్ పెరగడంతో పాటు కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడినట్టు ఈరోజు విడుదలైన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ నివేదిక తెలిపింది. కాలానుగుణ సర్దుబాట్లు చేసిన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు నెలలో 54.1గా ఉండగా సెప్టెంబరులో 55.2కి పెరిగింది. దీంతో జూన్ తర్వాత సేవల కార్యకలాపాల్లో నమోదైన అత్యంత వేగవంతమైన వృద్ధిగా ఇది నిలిచింది. సెప్టెంబరులో కొత్త వ్యాపారాల పెరుగుదల కూడా గణనీయంగా నమోదైంది. 3 నెలల కాలంలో ఇదే

0: అత్యంత వేగవంతమైన వృద్ధి. డిజిటల్ సొల్యూషన్స్, ఆహార సేవలు, బీమా, రుణాలు, సాఫ్ట్వేర్, రవాణా, టూర్స్ అండ్ ట్రావెల్ సేవలకు డిమాండ్ పెరిగినట్టు సంస్థలు వెల్లడించాయి. భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ ఈరోజు లక్నోలో ప్రారంభమైంది. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి T20 క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ అర్ధ సెంచరీతో రాణించగా భారత బౌలర్లు కులదీప్ యాదవ్, నమన్ ధీర్లు చెరో 2 వికెట్లు తీశారు. నీటి భద్రత అంటే కేవలం మౌలిక వసతుల నిర్మాణం మాత్రమే కాదని, సమర్థవంతమైన ప్రణాళిక, పటిష్టమైన స్థానిక వ్యవస్థలు, నీటి నిర్వహణలో సమాజ భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో అమలు చేస్తున్న జలపాలన నమూనాపై జాతీయ దినపత్రికలో ప్రచురితమైన ఒక కథనాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నో వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ దేశముద్ర మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ మనసులే అంటూ, మున్న మూవీ నుంచి మనసా అంటూ, శంకర్ దత్త జిందాబాద్ మూవీల నుంచి చందమామ అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్. మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. ఈ కన్యాకుమారికి భద్రాచలం కొండ మీద ఉన్న సీతమ్మ వారి అండాదండ కావాలంట. మరి ఎందుకో తెలియాలంటే అది కొండవీటి దొంగకే తెలుసంట. అదే వినేయండి గ్యాంగ్లియర్ చిత్రం నుంచి బాలు చిత్ర పాడగా భువనచంద్ర రచనలో బప్పిలహరి సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా. నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని అంటూ సాగే ఈ సరాగం అంతం చిత్రంలోనిది. సిరివెన్నెల రచనలో ఎస్పి బాలు పాడగా ఆర్డి బర్మన్ సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం, వింటూ ఆనందించండి.

ప్రేమలేఖ చిత్రం నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా. ఒకవైపు బోరున పడుతున్న వర్షపు చినుక్కుల సవ్వడి, మరోవైపు ఉరుములు మెరుపుల అలజడుల మధ్యలో ముసిరేసిన ఈ వానలో తడిసిన ప్రియురాలు తనువుతో జతకట్టిన ఈ ప్రియుని పాటేమిటో మీరు వినేయండి. ప్రేమయుద్ధం చిత్రం నుండి ఎస్పి బాలుజానకి పాడగా వేటూరి రచనలో హంసలేఖ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం, వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. నదులన్నీ కలిసి సముద్రంలో కలిసే సంగమం చూడటానికి ఎంత బాగుంటుందో. ఈ సుందరి సుందరుడు చేయి చేయి పట్టుకొని చేరేవేళ ఆ ఆనందమే వేరట. అదేదో మీరు వినేయండి. మైకేల్ మదన్ కామరాజు చిత్రం నుంచి ఎస్పి బాలు చిత్ర పాడగా ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం. అలాగే ప్రేమదేశం చిత్రం నుంచి

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. ప్రేమతో చిత్రంలో నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా. క్షణం యొక్క యుగంలా గడుపుతున్న ఈ ప్రేమికుడు తన ప్రేయస్తో తనను ప్రేమిస్తున్నాను అంటే ఎక్కడ కాదంటుందో, కనీసం స్నేహితులుగా కూడా ఉండదేమో అనే భయంతో తనలో తానే మదన పడుతూ ఏమంటున్నాడు వినయాలంటే, తొలి ప్రేమ చిత్రం నుంచి దేవా సంగీతంలో ఎస్పి బాలు పాడగా శ్రీవెన్నెల రచనలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

0: స్టూడియోల సమయం 10 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించని రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ.

స్టూడియోలో సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభ్రాత్రి, శుభగ్రై అండ్ జై హింద్ అండ్ శాలోమ్. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో సతీ సావిత్రి శ్రీ పి. యోహాన్ బృందం వారిచే బుర్రకథ వింటారు.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో సతీ సావిత్రి శ్రీ పి. యోహాన్ బృందం వారిచే బుర్రకథ వింటారు.